శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: The Moonk procurement limit for Tamil Nadu under the Rabi marketing season 2025-26 from 885 metric tons to 990 metric tons. Mr. Chauhan approved procurement of 2,115 metric tons of Moonk during the summer 2026 season for Haryana. In FIFA World Cup, Czechia were held 1-1 by South Africa in Group A match at the Atlanta Stadium in United States last night. And that is the end of this news bulletin.
1: Akashvani Tirupati Kendram 103.2 107.5 MHz pai Akashvani Tirupati FM prasaralu vintunnaru. Ippudu భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా దేవి కీర్తనలు వింటారు, అనంతరం నాత్యా కలాం వింటారు. ఇప్పుడు దేవి కీర్తనలు వింటారు.

0: 3.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఎండి అక్బర్ బాషా గారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఎండి అక్బర్ బాషా గారు.
2: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వసృష్టికర్తయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశిలారా, ఈరోజు మీ ముందు జుమా ప్రాముఖ్యత తెలియజేస్తాను. అన్ని రోజులలో శుక్రవారం అనగా జుమా రోజు మహోన్నతమైనది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దివ్య ఖురాన్లో దైవం అంటున్నాడు, ఓ విశ్వాసుల్లారా, శుక్రవారం జుమా నమాజ్ కొరకు అజాన్ పిలుపు వినగానే నమాజ్ కొరకు అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. అమ్మకం కొనుగోలు వ్యవహారాలను ఆపివేయండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీ కొరకు ఎంతో శ్రేయస్కరమైనది. తిరిగి నమాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీ పనులలో లీనమైపోండి. అల్లాహ్కు వీలైనంత ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. తద్వారా మీకు సాఫల్య భాగ్యం చేకూరవచ్చు. సోదరులారా, జుమా రోజు మనం స్నానం చేసి పరిశుభ్రమై మస్జిద్కు వెళ్ళాలి. ఖుత్బా ఉపన్యాసం వినాలి. ఇమామ్తో పాటు నమాజ్ చేస్తే గత జుమా నమాజు నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి ఉన్నారు. అల్లా ఇచ్చిన ఈ జుమా నమాజును మనం గౌరవించాలి. ఇలా కాకుండా ఎవరైనా జుమా నమాజును గౌరవించకుండా కారణం లేకుండా 3 జుమానమాజులను వదిలేస్తే అల్లా వారి హృదయ కవటాలను మూసివేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, జుమా నమాజు కోసం తప్పకుండా మస్జిద్కు హాజరవ్వాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం కూడా. శుక్రవారం నమాజు అంటే జుమా నమాజు. మస్జిద్కి హాజరై ఇమాం గారు తెలియజేసిన ప్రసంగం వినాలి. అక్కడ ఇమాం గారు ప్రసంగంలో దైవ హక్కులు, తోటివారి హక్కులు ఏమిటో బోధిస్తూ ఉంటారు. జుమా శుక్రవారం రోజున చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు తెలియజేస్తాను. జుమా రోజున దివ్య ఖురాన్ పఠనం, దువా, దాన ధర్మాలు చేయాలి. తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలి. జుమా అజాన్ పిలుపు వినగానే అన్ని పనులు ఆపి వెంటనే మస్జిద్కు వెళ్ళాలి. జుమా ప్రసంగం మౌనంగా శ్రద్ధతో వినాలి. జుమా రోజున ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు దరూద్ చదవాలి. జుమా రోజున దివ్య ఖురాన్లోని సూర్య కహాఫ్ పఠిస్తూ ఉండాలి. సోదరులారా, ఈ పనులన్నీ మనం చేసినట్లయితే మనం దైవ అనుగ్రహానికి దగ్గరగా చేరుకుంటాం. తద్వారా మనసు పవిత్రం అయిపోతుంది. మనం చెడులకు దూరంగా ఉండగలుగుతాం. ఎల్లప్పుడూ దైవదాస్యలో ఉంటే అందరికీ మంచి చేయాలన్న భావన ఏర్పడుతుంది. తద్వారా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాం. ఏ పని చేసినా పవిత్రంగానే చేస్తూ ఉంటాం. కాబట్టి అల్లా మనందరికీ జుమా విశిష్టతను తెలుసుకొని ఆ విధంగా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.
0: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎండి అక్బర్ బాషా గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: రైతు సోదరులకి నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం

ముందుగా మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాలు. ఒక పంట కావచ్చు, ఆ పంటలో ఉండే మొక్కలు మనం చూడంగానే అది ఏదో ఒక లోపంతో ఉంటుంది. కొన్నిసార్లు ఆ లోపాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఆ లోపం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి, వెంటనే మనం ఆ లోపాన్ని సరిచేసే విధానం ఏంటి అనే విషయం గురించి రైతు సోదరులకు సరైన అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా ఉండినట్లయితే పంటలో అధిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పోషక లోపం లోపిస్తే ఆ మొక్క ఏ రూపంలోకి మారుతుంది, దాన్ని మనం ఎలా గుర్తించాలి, ప్రతిదానికి మనకు అధికారులు అందుబాటులో ఉండి వాటిని సరిచేయాలని ఆ సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మనకు మనమే గుర్తించగలిగే శక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ముందుగా నత్రజని అనగానే మీ అందరికీ తెలుసు. మరి ఇది కానీ లోపిస్తే ఆ మొక్క ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ లోపం మొక్కలపైన పెరుగుదల సరిగా లేకుండా ఉంటుంది. ఎట్లున్న మొక్క అట్లే ఉంటుంది, పొట్టిగా ఉండడం వల్ల, లేదా లేత ఆకుకు పచ్చగా ఉండి రంగు ఉండడం, క్రమేపీ అది పసుపచ్చగా మారడం. అది అసలు ఎక్కువగా నత్రజని కానీ లోపిస్తే తీవ్ర దశలో, అంటే ఎక్కువ దశలో ముదురాకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నత్రజని లోపంగా భావించాలి. ఇక భాస్వరం. ఈ భాస్వర పోషకం లోపిస్తే మొక్క ఎలా ఉంటుంది? ఈ లోపం వలన మొక్క ఎదుగుదల తగ్గి గిడసబారిపోతుంది. ఆకులు నిటారుగా నిలబడినట్లుంటాయి. ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ గోధుమ రంగులో మచ్చలు కానీ ఆకుపైన ఉంటే మనం అది భాస్వరం లోపం అని మనం గుర్తించాలి. ఇక పొటాషియం. ఈ పొటాషియం పోషకం కానీ లోపం ఎలా గుర్తించాలి అంటే ముదురు ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఆకుల చివరిలో ఎండిన తుప్పు మచ్చలు ఏర్పడడం, ఆకుల కొసలు ముడుచుకుపోవడం, కణజాల క్షయం అంటే నెక్రోసిస్, ఇది ఆ కణజాలం అంతా కొంచెం డివైడ్ అయిపోయినట్టు జరుగుతుంది. ఇక కాల్షియం. ఈ పోషకం కానీ మొక్కలో లోపిస్తే ఎలా ఉంటుంది? ఆకులు మొదళ్ళు ఆకుపచ్చగా ఉండి చివర్లు పాలిపోతాయి. లేత ఆకులు సరిగా విచ్చుకోక వంకరలు తిరగడం, మొవ్వ ఆకులు జిగురు కలిగి ఉండడం, కొక్కెం మాదిరిగా ఏర్పడడం, ఆకులు అంచులు ఎండిపోవడం, లోపం కానీ ఎక్కువగా అయితే చిగురుటాకులు ఎండిపోయి రాలిపోతాయి. దీన్ని మనం కాల్షియం లోపంగా మనం గుర్తించాలి. ఇక మెగ్నీషియం లోపం ఏర్పడితే ఎలా ఉంటుంది? ఆకు అంటే ఆకు చివరి నుండి పసుపుగా మారడం, లోపం తీవ్రమైనప్పుడు ఊదా రంగుకు మారడం, ఆకులు కొనలు అంచులు మొదటి భాగాల్లో కుళ్ళిన మచ్చలు ఏర్పడి సులభంగా ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతది గంధకం. ఈ గంధకం లోపం వలన లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి మొక్క ఎదుగుదల తక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు ఉండవు. ఇంచుమించున నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. నత్రజని, గంధకం ఒక రకంగానే మనం ఆ లోప లక్షణాలు తీసుకోవాలి. ఇక జింకు. ఈ లోపం ఈజీగా ఎవరైనా ఇట్లే మనం గుర్తించవచ్చు. ఈ లోపం కానీ ఏర్పడితే ఆకులు దగ్గరగా పసుపు పచ్చగా ఉండి ఈనులు మాత్రం పచ్చగా ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గి ఉండడం, ఆకుల చివరంచులు ఎండిన ఇటుకు రంగు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కొత్తగా వచ్చిన లేత ఆకులు చిన్నగా మారడం జరుగుతుంది. ఇక రాగి పోషక లోపం. ఇది మొక్కలు ఎలా గుర్తించాలంటే లేత ఆకుల అంచులు ఈనెల చివర్లు లేత ఆకు పచ్చగా మారి తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, నిమ్మ మొదలైన పలవృక్ష జాతుల్లో లేత ఆకులు ఎండిపోయి సులభంగా రాలిపోవడం, కాండం మీద కాయల మీద మచ్చలు పుడిపులు ఏర్పడడం జరుగుతుంది. ఇక మొక్కలో ఇనుము పోషకం లోపిస్తే లేత ఆకులలో ఆకుపచ్చని పదార్థం తగ్గి పసుపు రంగుకు మారిపోతాయి. ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, లోపం ఎక్కువైనప్పుడు ఆకులు ఈనులు కూడా తెల్లగా రాలిపోవడం, అంటే క్లోరోసిస్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాతది మాంగనీస్. ఈ లోపం లేత ఆకుల్లో ఈనుల మధ్య భాగం ఆకుపచ్చ రంగుగా మారి, అంటే ఆకుపచ్చ రంగు తగ్గిపోయి పసుపుగా మారడం, అక్కడక్కడ మచ్చలు ఏర్పడడం, ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, పండ్ల జాతుల్లో ఆకులు రాలిపోవడం మనం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాంగనీసు లోపంగా మనం గుర్తించాలి. ఇక బోరాన్. ఈ బోరాను మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ లోపం కానీ వస్తే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చని రంగు కోల్పోయి తెల్లని చారలు ఏర్పడడం, చిగురాకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరగడం,

మందంగా తయారవడం, వంకర తిరిగి ఆకారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇలా జరిగితే మనం మొక్కలో బోరాన్ లోపించింది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మాలిబ్డినం. ఈ మాలిబ్డినం లోపం మొక్కలో లోపిస్తే పెరుగుదల తగ్గిపోతుంది, నత్రజని లోప లక్షణాలు పోలి ఉండి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారిపోవడం, ఈనల మీద తప్ప మిగతా ఆకంతా పసుపుగా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం, ఆకులు చుట్టుకుని పోవడం జరుగుతుంది. కాలీఫ్లవర్, టమోటా, బంగాళాదుంపలు వంటి కూరగాయ పంటల్లో, నిమ్మజాతి వంటి ఫలవృక్షాలపై ఈ లోపం ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇక వివిధ పంటలపై సాధారణంగా మనకు కనిపించే సూక్ష్మ పోషక లోపాలు. వరిలో ఎక్కువగా జింకు, ఇనుము, రాగి, మాంగనీస్ ఇవి మనం ఎక్కువగా గుర్తించవచ్చు. మొక్కజొన్నలో జింకు లోపం, వేరుశనగలో కూడా జింకు, ఇనుము, మాంగనీసు, చెరుకులో జింకు, ఇనుము, మాంగనీసు, మామిడిలో జింకు, కూరగాయల్లో జింకు, బోరాన్, కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటల్లో బోరాన్. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పినట్టువి బాగా గుర్తుపెట్టుకొని ఒక మొక్కలో ఏ పోషకం లోపిస్తే ఆ మొక్క ఎలా తయారవుతుంది, దాన్ని మనం గుర్తించి ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే తద్వారా మన పంటలు అధిక దిగుబడులు పొందడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పంట మార్పిడితో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం గురించి. వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. ప్రతి సంవత్సరం ఒకే భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. సంవత్సరాల తరబడి ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. పంట మార్పిడితో ఏమి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు చెబుతాను. అదేంటంటే, నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే ఈ లెగ్గుం జాతి పైర్ల వల్ల వాటి వేర్లు బుడిపుల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది అన్నమాట. ఈ పంట మార్పిడి ద్వారా కలుపు సమస్య కొంతవరకు తగ్గించవచ్చు. ఒకే పంటను పండించడం వలన శిలీంద్ర బీజాలు, కీటకాల గ్రుడ్లు, కోశస్థ దశలు వీటినన్నింటిని కూడా నియంత్రించలేము. వయ్యారి బామ కలుపు మొక్కను నియంత్రించుటకు పశువులు మేతగా పనికి వచ్చే గడ్డి జాతి మొక్కలను సాగు చేయాలి. ఇక ఆవాలు, నువ్వులు, బంతిపూల వంటి పంటలతో ఈ పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటగా సాగు చేయడం వల్ల టమోటా, వంగ, బెండ వంటి పంటల్లోని నులిపురుగులు ఉధృతిని మనం తగ్గించవచ్చు. చెరుకు నాశించే మోవ పురుగును వరి పైరు వేయడం ద్వారా నివారించవచ్చు. కంది పైరు నాశించే ఎండు ఆకు తెగులు నివారించుటకు పంట మార్పిడిగా మినుము, పెసర, ఇంకా నువ్వులు, వేరుశనగ సాగు చేసుకోవాలి. వరి మాగాణిల్లో వరి పంట తర్వాత అపరాల పంట సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్ళు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి

0: అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ప్లో చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు చెప్పిన
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు, సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచి.

ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో చిలకమర్తి గారి గణపతి నవల గురించి కొన్ని వివరాలు వింటారు. చదువుతున్నవారు శ్రీమతి డి కృష్ణవేణి. తరువాత నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 10:00 అంతర్జాతీయ సిక్కిల్ సెల్ వ్యాధిపై ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారితో ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమం వింటారు. 5:10 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా 2026 జూన్ 19 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో మెరుగైన సౌందర్యానికి కాస్మెటిక్ సర్జరీ గురించి తిరుపతి ఎస్వీఆర్ రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో మెట్ట సాగులో వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామీణ ప్రాంతాలలో ఆగ్రో ప్రాసెసింగ్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం వేదం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: హలో, చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకొని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు, ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన

0: పీఎంవీబీఆర్ వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్ధిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొన్న వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రం పైన నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై

0: ప్రాంతాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ప్రతీకగా రెండు ఖడ్గాలను ధరించేవారు. ఒకటి ఆధ్యాత్మిక అధికారాన్ని, మరొకటి సామాజిక రాజకీయ బాధ్యతను సూచించేవి. అమృత్సర్లోని అకాల్ తఖ్త్ నిర్మాణం కూడా ఆయన గొప్ప కృషిలో ఒకటి. ఇది సిక్కుల సామాజిక, రాజకీయ మరియు మతపరమైన నిర్ణయాలు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గురు హర్గోబింద్ జయంతి సందర్భంగా గురుద్వారాలలో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, గురుబాణి పఠనం నిర్వహిస్తారు. ఈ రోజున గురువు బోధించిన ధైర్యం, న్యాయం, సేవాభావం, మానవతా విలువలను స్మరించుకుంటారు. మీరింతవరకు చరిత్రలో ఈరోజు కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో చిలకమర్తి గారి గణపతి నవల గురించి కొన్ని వివరాలు వింటారు. చదువుతున్నవారు శ్రీమతి డ్రీ కృష్ణవేణి.
3: సముద్రమంత విశాలమైన తెలుగు సాహిత్యంలో నిజానికి ఎందరు సాహితీమూర్తులు? వారు సృష్టించిన ఎన్ని అద్భుతమైన పాత్రలు లేవు. కానీ చటుక్కున మన మనసులో మెదిలే పాత్రలు మాత్రం కొన్నే. గురజాడవారి గిరీశం, పానుగంటివారి జంఘాల శాస్త్రి, మొక్కపాటివారి పార్వతీశం, ఇలా ఎన్నో. అలాంటి పాత్రల కోవకు చెందినదే చిలకమర్తివారు సృష్టించిన గణపతి పాత్ర. ఆంధ్రుల జీవితంలో అక్కడక్కడా కనిపించే అవలక్షణాలన్నింటినీ పోగుచేసి గణపతి పాత్రకు రూపకల్పన చేశారు చిలకమర్తివారు. పార్వతీదేవి తలంటు పోసుకోబోతూ ఒంటికి పెట్టుకున్న నలుగుతో పిండిబొమ్మ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ గణపతి ఉద్భవించాడు. తమ సాహితీకన్య నలుగు పెట్టుకుంటే కింద పడ్డ నలుగుతో ఈ గణపతి కాయాన్ని ఖాయం చేశారు చిలకమర్తివారు, అంటారు ఆరుద్ర. ఇంతటి అజ్ఞానావతారం కంచుకాగడా పెట్టి వెతికినా తెలుగు సాహిత్యంలో మరొక చోట కనిపించదు. భాగవత రామాయణం, పురాణములు విని విని చెవులు తడకలు కట్టిన వారికి వినోదమేదైనా కల్పించాలనే ఉద్దేశంతో గణపతి వృత్తాంతాన్ని వ్రాస్తున్నానని చిలకమర్తివారు అన్నప్పటికీ ఒక విశేష ప్రయోజనాన్నే చిలకమర్తివారు ఆశించారు. వీరు సృష్టించిన గణపతి ఏమాత్రం కల్తీ లేని తెలుగువాడు, మనకు బాగా పరిచయమైనవాడు, తాను నవ్వుల పాలవుతూ మనల్ని నవ్వించేవాడు. ఈతడిని అందున పప్పుబొట్ల వారి శాఖ గణపతి పూర్వులలో ఒకడు పందెం వేసి 3 తవ్వల కందిపప్పు వండించుకొని తానొక్కడు భక్షించి 3 వరహాలు బహుమానంగా పొందటం వల్ల వాడి ఇంటి పేరు పప్పుబొట్ల వారని రూఢమైంది. గోదావరి తీరంలోని మందపల్లి ఈ వంశీయుల స్వగ్రామం. గణపతి పూర్వీకులు పురుష వృషభులు, అంటే అచ్చుబోసి విడిచిన ఆంబోతులు. ఎవరి పొలముగట్టుమీద మామిడి చెట్లున్నా, కొబ్బరి చెట్టున్నా, వాని కాయలు పప్పుబొట్లవారివే. ఎవరి దొడ్లలో మంచి పాదులు పెట్టుకున్నా, వాని కాయలు పప్పుబొట్లవారివే. గణపతి తాత, తండ్రి ఎంతటి మహోత్తరమైన చరిత్ర గలవారో విశదంగా చెప్పాక గణపతి వృత్తాంతంలోకి వస్తారు చిలకమర్తివారు. గణపతి తాతగారి పేరు పాపయ్య. స్వవస్తువుకు పరవస్తువుకు అద్వైత భావం కలవాడు. స్వవస్తువుకు పరవస్తువుకు అద్వైత భావం కలవాడు. ఇతగాడికి శరీరమంతా జీర్ణకోశం ఉన్నది. అగ్నిహోత్రంలో ఏమి వేసినా హుతమైపోయినట్లు పాపయ్య

జఠరాగ్నిలో ఏమి పడినా భస్మమే. రోజుకు 3 సార్లు 3 మానికల బియ్యం కావాలతనికి. యజ్ఞయాగాదులు చేసే శక్తి సామర్థ్యాలు ఎలాగూ లేవు కనుక అనాథ ప్రేత సంస్కరణ కోటి యజ్ఞఫలం లభేత్ అనే ఆర్యోక్తిని నమ్మి దిక్కులేని శవాలను కాల్చటాన్ని తన వృత్తిగా స్వీకరిస్తాడు. అన్నంబొట్ల అప్పన్నగారు తమ 12 సంవత్సరాల వయసుగల కుమార్తెను 1200 రూపాయల కన్యాశుల్కానికి 300 రూపాయల నగలకు అతనికిచ్చి పెళ్లి చేస్తారు. అలా 40 సంవత్సరాల వయసుగల పాపయ్యకు, ముక్కుపచ్చలారని పిచ్చమ్మకు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన 2 సంవత్సరాలకామె పుష్పవతి అవుతుంది. అయితే ఆ మధ్యకాలంలో మామకు అల్లుడుకు మనస్పర్ధలు వస్తాయి. అందువల్ల మళ్లీ 300 రూపాయలిచ్చి మామగారిని ప్రసన్నుణ్ణి చేసుకుని పిచ్చమ్మను కాపురానికి తెచ్చుకుంటాడు. పిచ్చమ్మకు ఆనతి కాలంలోనే కొడుకు పుడతాడు. గంగాధర అని వాడికి పేరు పెట్టుకుంటారు. అయితే వాడి అచ్చటా ముచ్చటా పెద్దగా చూడకుండానే పాపయ్య మరిడి జాఢ్యానికి గురై మృత్యువు పాలవుతాడు. 4 రోజులపాటు వరుసగా శ్రాద్ధభోక్తగా ఉన్నందున వార్ధక్యం వల్ల ఈ జాడ్యం అతనికి సంక్రమిస్తుంది. అతనిని దహనం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే అతని మామగారే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఇలా పాపయ్య కథ ముగిశాక గణపతి తండ్రి గంగాధరుని కథ మొదలవుతుంది. అల్లుడు పోయాక అతనికి రావాల్సిన బాకీలన్నీ తన పేర నోటు వ్రాయించుకొని అప్పన్నగారు నిష్క్రమిస్తాడు. పాపయ్య సంవత్సరీకాలకు కూడా కూతురు ఇంటికి రాడు. పిచ్చమ్మ మందపల్లి నుంచి తన మకామును ఏనుగు మహలు గ్రామానికి మారుస్తుంది. అప్పటికి గంగాధరునికి 7 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులోనే అతడు ఏనుగు గున్నలా ఉంటాడు. 3 పూటల భోజనానికి 3 సోలలు బియ్యం అతనికి 1 మోస్తరుగా సరిపోతాయి. ఇల్లు గడిచే మార్గం లేక పిచ్చమ్మ కొడుక్కి ఉపనయనం చేస్తుంది. అదేమిటి అని ఆశ్చర్యం అనిపించవచ్చు. ద్వాదశి బ్రాహ్మణుడిగా అమావాస్య బ్రాహ్మడిగా వెళ్లే అవకాశం వస్తుంది కదా. సంభావనలు దిట్టంగా ముడతాయి మరి. అయితే గంగాధరునికి తరవాణికుండా అంటే విపరీతమైన మోజు. గ్రుక్కెడు తరవాణి త్రాగితే చంద్రునిలో ఆ కళం కమిన్నాళ్ళు ఉండి ఉండేది కాదని అతని విశ్వాసం. తెల్లవారక మునిపే ముక్కు దాకా తరవాణి అన్నాన్ని ఊరగాయ ముక్కతోనో నీరుల్లిపాయతో గాని ఎంతో ఆప్యాయంగా తినటం వల్ల గ్రామవాసులు అతన్ని బ్రాహ్మణ అర్థానికి పిలవటం మానేస్తారు. దానితో గంగాధరుడు తన మకాన్ని కాకినాడకు మారుస్తాడు. అక్కడి జనం నీటి కోసం అగచాట్లు పడటం చూసి ఒక కావిడబద్దను 2 కుండలను సంపాదించి ఇంటింటికి నీరు పోయటం ఆరంభిస్తాడు. తన చేత నీళ్లు పోయించుకున్నవారు నెలకొక్కసారైనా 2 పూట్ల భోజనం పెట్టాలని నియమం విధిస్తాడు. 4 డబ్బులు కనబడటం మొదలుపెట్టాక సింహాచలం అనే వేశ్యతో సంబంధం పెట్టుకుంటాడు. అయితే ఇంటి దొడ్డిదోవగుండా 2వసారి సంభావన తీసుకునే ప్రయత్నంలో గోడ ఎక్కి విరగపడతాడు. 7 నెలలు వైద్యం చేయించుకున్నా విరిగిన అతని కుడి చెయ్యి స్వాధీనంలోకి రాదు. దీనితో నీరు మోసే కార్యక్రమాన్ని విరమించుకోవాల్సి వస్తుంది. ఈలోగా సింహాచలం మరణిస్తుంది. గంగాధరుని తల్లి మందపల్లి గ్రామవాసి అయిన కోట కోనప్ప అనే బ్రాహ్మణుని కుమార్తెను కొడుక్కిచ్చి వివాహం చేస్తుంది. అప్పుడు పెళ్లి కూతురు సింగమ్మ వయసు 2 సంవత్సరాలు మాత్రమే. 400 రూపాయల కన్యాశుల్కం ఇచ్చి కొడుకుని ఒక ఇంటివాణ్ణి చేశానని సంతోషిస్తుంది. గంగాధరునికి 53వ సంవత్సరం జరుగుతుండగా సింగమ్మతో అతనికి పునఃసంధానమవుతుంది. ఆ పైన 4 సంవత్సరాలకు కథానాయకుడు గణపతి వాళ్లకు జన్మిస్తాడు. గణపతి ఆకారము చేతగాని చేష్టలు చేతగాని తోకలేని కొండముచ్చు. మొగము మీద తిరుగలి గంట్ల వలె మసూచికము మచ్చలు, కుడికన్ను మెల్ల,

కాళ్ళు, గుజ్జు రూపము, శరీరము నిండా రోమాలు, పెద్ద బొజ్జ, వికృత రూపము. భూమికి జానెడున్న అతనిని వామనునితో పోల్చవచ్చును. అతగాడు పాఠశాలకు పోవునప్పుడు జరిగే ఉత్సవాన్ని ఊళ్ళో అనేక మంది తీరుబడి చేసుకుని వచ్చి చూసి సంతోషిస్తారు. యజ్ఞ పశువును పడదోసినట్లు నలుగురు పిల్లలు అతన్ని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకు వెళ్తుంటే పంతులుగారు బెత్తం ఝళిపిస్తూ వెంట వెళ్తుంటారు. బడి పేరు చెప్పగానే గణపతికి నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ తీపులు, తలనొప్పి, ఇలా రకరకాలైన జబ్బులు పొడసూపుతాయి. పాఠశాల విపత్తును తప్పించుకోవటానికి గణపతి దాగని చోటు లేదు, ఎక్కని చెట్టు లేదు, దూరని డొంకా లేదు. ఇతని చేష్టలకు మేనమామ బెదిరిపోయి పట్టపగలే కలవరిస్తుంటాడు. ముందుగా గోగుచుట్టల్ని, తర్వాత చొరగుచుట్టల్ని, ఆ పైన పొగాకు చుట్టల్ని త్రాగి మిత్రవర్గంలో పొట్టివాడైన గట్టివాడని అనిపించుకుంటాడు. గణపతికి చిన్నప్పటి నుండి గుర్రమెక్కటమంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు గాజుల వర్తకులకు ఆవకాయ ముక్కో, మాగాయ ముక్కో ఇచ్చి నాలుగు చుట్టల్ని కొసరిచ్చి వాళ్ల గుర్రం మీద నాలుగైదు వీధుల్లో స్వారీ చేసి ముచ్చట తీర్చుకుంటాడు. కానీ తృప్తి కలగదు. అందువల్ల గాడిద మీద స్వారీ చేసి ఆ వెలితిని పూర్తి చేసుకోవాలనుకుంటాడు. ఒక గాడిదను సంపాదిస్తాడు. పై ఉత్తరీయాన్ని కుచ్చి వచ్చేటట్లు తలకు చుట్టి చుట్ట వెలిగించి గుప్పు గుప్పుమని పొగ వదులుతూ ఈత బెత్తంతో గాడిదను అదిలిస్తూ వీధుల వెంట అతడు చేసిన గాడిద స్వారీని చూసి తరించాల్సిందే తప్ప విని ఆనందించలేము. పైగా అడిగిన వారితో దానికి దీనికి భేదమేమిటి, గుర్రము సకిలించును, గాడిద ఓండ్ర పెట్టును, అంతే కదా అంటాడు. వసుదేవుడంతటి వాడు తనకు ఆపద వచ్చినప్పుడు ఏనుగు కాళ్ళు పట్టుకోలేదు, ఆవు కాళ్ళు పట్టుకోలేదు, గాడిద కాళ్లను కదా పట్టుకున్నాడు అంటాడు. యమధర్మరాజు దున్నపోతుపైన, వరుణుడు మొసలిపైన, గణపతి ఎలుకపైన, మన్మధుడు చిలుకపైన, శ్రీమన్నారాయణుడు గద్దపైన, శివుడు ఎద్దుపైన ఎక్కితే తప్పులేనప్పుడు తాను గాడిదనెక్కితే తప్ప అని దబాయిస్తాడు. గణపతికి ఎప్పుడు ఏ ముచ్చటవుతుంది చెప్పటం కష్టం. ఒకసారి గిరజాల జుట్టుమీద వల్లమాలిన మోజు కలిగింది. ఒక పెండ్లికి వెళ్ళినప్పుడు అతనికి ఈ మోజు కలగటం మరీ విచిత్రం. అంతే, పెళ్లికి వచ్చిన భజంత్రి మేళంలో ఉన్న ఒక క్షురకుణ్ణి పిలిచి తన పిల్ల జుట్టు గొరిగించి గిరజాలు పెట్టించాడు. కాగడాలు వెలిగించే నిమిత్తం తెచ్చిన ఆముదాన్ని దొంగతనం చేసి తలకు పట్టించి పెద్ద మనుష్యుల మధ్య వెళ్ళి పడుకున్నాడు. పెళ్లికి వచ్చిన జనం అంతా నవ్వుకున్నా గణపతికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. మరోసారి గణపతికి కోటు మీద మనసవుతుంది. 2 కోట్ల రూపాయలున్నా 2 కోట్లు లేనివాడి జన్మ వ్యర్థం అని అతనికి అనిపిస్తుంది. అంతే, బ్రాహ్మణార్థానికి వెళ్లే తోటి వాళ్లందరినీ ఒకచోట చేర్చి సైనుగుడ్డల్ని ఇస్తే తీసుకోకూడదని, కోటుగుడ్డ ఇవ్వమని పట్టుపట్టాలని నచ్చచెప్పాడు. ఒక ఇంటి యజమాని వీళ్ల కోరికని విని అలాగేనని కార్యక్రమం ముగిశాక వంటవారి చేత గణపతి కొల్లాయి గుడ్డతోనే పందిరి మంచపు కోడుకు కట్టించి ఈత చువ్వతో సన్మానం చేస్తాడు. గణపతి జీవిత చరిత్రలో మరొక ముఖ్యమైన ఘట్టం అతని మాస్టారు గిరి ఘట్టం. కొండెక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల యొజ్జయ్యేయుండున విఘ్నేశ్వరునిలా మన గణపతి కూడా బడిపంతులు అవతారాన్ని కూడా ఎత్తుతాడు. పిల్లలకు ఇతగాడు విధించే శిక్షలు వింతగా తోస్తాయి. చేతులతో చరవటం, పిడిగుద్దులు గుద్దటం, తొడపాసం పెట్టటం, చెవులు మెలిపెట్టటం, చింతబరికలతో నెత్తురు చిమ్మేలా కొట్టటం, కోదండం తీయించటం వగైరా శిక్షలు గణపతిని విద్యార్థుల పాలిట సింహస్వప్నంగా మారుస్తాయి. అంతెందుకు, వంటవాడుగా అవతారం ఎత్తినా గణపతి తన్ను మరిచిపోలేని విధంగా హింసించగలడు. వినాయకుడు పెళ్లికి అన్ని విఘ్నాలే అన్న సామెత కూడా గణపతి

నిజమైంది. కాకుంటే రెండు సార్లు పెళ్లైనా పెళ్ళాం అతనికి దక్కకపోవటమేమిటి? మేనమామ కూతుర్ని రాక్షస వివాహం చేసుకున్నా పిల్లమెళ్ళో పుస్తె తెంపేసి తర్వాత వేరే పెళ్లైనా చేస్తాడు. కానీ మేనమామ గణపతికి మాత్రం తన పిల్లను భార్యగా ఇవ్వటానికి అంగీకరించడు. అయితే ఆరుద్ర అన్నట్లు గణపతికి పెళ్ళాలు దక్కకపోయినా మనకు అతని చరిత్ర దక్కినందుకు సంతోషించాలి. వినోద ప్రధానంగా గణపతి నవల సాగినప్పటికీ ఒక ప్రయోజనాన్ని ఆశించే వ్రాశారు. ఇందులో దారపు పోగులు చిక్కుపడినట్లు అనేక సామాజిక సమస్యలు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకుని కనిపిస్తాయి. ఆంధ్రదేశానికి ముక్కుపచ్చలారని పసికూనల్ని మూడు కాళ్ల ముదుసలి వాళ్లకు ఇచ్చి వివాహం చేసే దౌర్భాగ్యం ఎప్పుడు పట్టిందో తెలియదు. తల్లి పొత్తిళ్లలో ఉన్న పసికందులకు, పురిటి వాసన తీరని చిన్నారి తల్లులకు వివాహమా? చిలకమర్తివారు ఈ సాంప్రదాయాన్ని పరోక్షంగా దుయ్యబట్టడం మనం ఈ నవలలో గమనిస్తాం. పాపయ్య, గంగాధరుడు, గణపతి లాంటి వాళ్లు ఇందుకు సిద్ధమవటం, పుల్లయ్య, మహాదేవశాస్త్రి లాంటి వాళ్ల మధ్యవర్తిత్వం చెయ్యటం చూశాక ఎంత లోతుగా ఈ సంప్రదాయం తెలుగు గడ్డలో పాతుకుపోయిందో తెలుస్తుంది. ఈ నవలలో చిత్రింపబడిన మరో సమస్య కన్యాశుల్కం. కటిక దారిద్ర్యాన్ని అనుభవించే తల్లిదండ్రులు కన్యాశుల్కం తీసుకుని తమ కుమార్తెలను వయసు మీరిపోయిన వాళ్లతో వివాహం చేయటం ఈ నవలలో మనకు కనిపిస్తుంది. భార్య పుష్పవతి అయిన నాటికి భర్త 50లో పడటం, ఆ వయసులో వారికి పునఃసంధానమవటం చూశాక కళ్ళు చెమ్మగిలి తీరుతాయి. శ్రాద్ధాలు నిర్వహించడం, కావిడి కుండలతో నీళ్లు మోయటం, శవాలను మోయడం, ఇలా జానెడు పొట్ట నింపుకునేందుకు ఒక వర్గం వారు పడే అగచాట్లు, అభ్యంతరకరమైన అలవాట్లు ఈ నవలలో చాలా హృదయ విదారకంగా చూపబడ్డాయి. చదివిన వెంటనే నవ్వు వచ్చినా కాసేపాగి ఆలోచిస్తే ఆ పాత్రలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాయో అర్థమవుతుంది. వాళ్లకు ఆశలుంటాయి, అభిరుచులుంటాయి, అందని ఆకాశంలోకి నిచ్చెనల్ని వేసి ఎగబాకాలని ఆలోచనలుంటాయి. అందుకే సైనుగుడ్డల బదులు కోటుగుడ్డల్ని ఇవ్వవలసిందిగా వాళ్లు సమ్మె చేస్తారు. ఈ సందర్భంలోనే చిలకమర్తివారు పూర్వకాలంలో జడలు ఉంచుకున్న మునీశ్వరులకే గౌరవము, ఆ కాలంలో గిరిజాలు పెంచుకున్న పడుచువాండ్రకే గౌరవము. పూర్వకాలంలో మంచి కాషాయ వస్త్రాలు కట్టుకున్నవాళ్లే పూజ్యులు, ఇప్పుడు కోట్లు తొడుక్కున్నవాళ్లు పూజ్యులు అంటారు. ముందు నవ్వుకున్నా తర్వాత ఆ మాటలు నిజమేనని మీరు నేను ఒప్పుకుంటామా లేదా చెప్పండి. కందుకూరి వీరేశలింగం గారు ఎన్ని రకాల సాహిత్య ప్రక్రియలను చేపట్టారో చిలకమర్తి వారు కూడా వాటన్నింటినీ సానబట్టారు. ఆ రోజుల్లో చింతామణి అనే పత్రిక రాజమండ్రి నుండి వస్తుండేది. ప్రతి సంవత్సరం ఈ పత్రిక పోటీ నిర్వహించేది. ప్రతి సంవత్సరం చిలకమర్తి వారికే బహుమతి వచ్చేది. గణపతి కాక శ్రీరామచంద్ర విజయం, హేమలత, కర్పూర మంజరి, అహల్యాబాయి, సౌందర్య తిలక వంటి అనేక నవలల్ని చిలకమర్తి వారు రాశారు. అయితే వీరేశలింగం గారినే చిలకమర్తి వారు తమ మార్గదర్శకునిగా చెప్పుకుంటున్నారు. వీరేశలింగం గారు కుండ బద్దలు కొట్టినట్లు ఏ విషయాన్నైనా చెప్పేవారు. కానీ చిలకమర్తి వారు దాన్నే సున్నితంగా చెప్పి ఆలోచింపజేసేవారు. అందుకు చక్కని ఉదాహరణ గణపతి నవలే. గణపతిలోని అవలక్షణాలలో ఏ ఒక్కటైనా తమలో ఉన్నదేమోనని ఆత్మపరిశీలన చేసుకునే అవసరం గణపతి కల్పించింది. మరి గురజాడవారు కన్యాశుల్క సమస్యను వాచ్యంగా చెప్తే చిలకమర్తివారు అన్యాపదేశంగా చెప్పారు. వయసు తేడా, పెళ్లిళ్ల వల్ల ఎలా కుక్కమూతి పిందలు పుడతాయో కూడా వ్యంగ్యంగా చూపారు. వినోదం పేరిట ఇంత అందంగా సందేశాన్ని అందించిన నవలా రచయితను తెలుగులో మరొకరిని మనం చూపలేం. సర్ వాల్టర్ స్కౌట్ ఆఫ్ ఆంధ్ర అని వేనోళ్లా తెలుగు సాహితీ ప్రియులచే కీర్తింపబడిన చిలకమర్తివారు వారు సృష్టించిన గణపతి తెలుగుదేశంలో అజరామరంగా నిలిచి

0: పోతారనటం అతిశయోక్తి కాదు. అమరులకు అంజలి ఘటించటం మినహాయించి మనం ఏం చేయగలం?
1: మీరింతవరకు శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో చిలకమర్తి గారి గణపతి నవల గురించి కొన్ని వివరాలు విన్నారు. చదివినవారు శ్రీమతి డి కృష్ణవేణి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత వివరాలు వింటారు. ఈరోజు మన దైనందిన జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సు, శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కలిగించే జీవన విధానం. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో అవసరం. ప్రతిరోజు యోగా చేయడం వలన శరీరం దృఢంగా, చురుకుగా ఉంటుంది. యోగాసనాలు కండరాలను బలపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా యోగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర సౌష్ఠవాన్ని పెంచి ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడుతుంది. యోగా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేయటం వలన ఒత్తిడి, ఆందోళన మరియు మానసిక అలసట తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ప్రతి ఒక్కరికి యోగా మానసిక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. యోగా అనే పదం సంస్కృతంలోని యుచ్ అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం. శరీరం, మనస్సు మరియు ఆత్మను సమన్వయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సాధనమే యోగా. వేల సంవత్సరాల క్రితం భారతీయ ఋషులు రూపొందించిన ఈ విధానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం యోగా విశిష్టతకు నిదర్శనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం జీవనశైలి సంబంధిత వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యల నియంత్రణలో యోగా చేయడం వలన శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి నిద్ర లభించి శరీరం ఉల్లాసంగా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. మహర్షి పతంజలి రచించిన యోగ సూత్రాలు యోగా తత్వానికి మూలాధారాలుగా భావించబడుతున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ సూత్రాలు వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ వయస్సుకు అనుగుణంగా యోగాను అభ్యసించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు యోగా

పెట్టడం ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. మహిళలకు కూడా యోగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల యోగా అనేది కేవలం ఒక వ్యాయామమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం. యోగా ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యం ద్వారా ఆనందం. మీరింతవరకు నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించిన వివరాలు విన్నారు. మీరింతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా డాన్ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర పాడిన పాట వింటారు. సంగీతం రాఘవ లారెన్స్, సాహిత్యం చిన్ని చరణ్.

శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 5:10 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా 2026 జూన్ 19 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను కోరి చిత్రం కోసం కార్తిక్ చిన్మయి పాడిన పాట వింటారు. సంగీతం గోపీసుందర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు జాసీ గిఫ్ట్, కల్పన, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు అనంతపురం చిత్రం కోసం బెల్లిరాజ్, దీపా పాడిన పాట వింటారు. సంగీతం జేమ్స్ వసంతన్, సాహిత్యం వెన్నెలకంటి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం కులశేఖర్, అనంత శ్రీరామ్.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా మిర్చి చిత్రం కోసం మీకా సింగ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2 దశలో మరో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3 దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం

0: లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం వింటారు. భారతీయ సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. ఆమె 1985 జూన్ 19 మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై నగరంలో జన్మించారు. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్, తల్లి సుమన్ అగర్వాల్. కాజల్ తన చదువును ముంబైలో పూర్తి చేసి మార్కెటింగ్ మరియు ప్రకటనల రంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. మోడలింగ్ రంగం ద్వారా వచ్చిన అవకాశాలతో 2004 హిందీ చిత్రం క్యూ హో గయానా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ నటించిన సారొచ్చారు చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు ఖుషీ మురళి, శ్వేతామోహన్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలుగు సినీ పరిశ్రమలో కాజల్ అగర్వాల్కు నిజమైన గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం. అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రం ఆమె కెరియర్కు పెద్ద మలుపుగా నిలిచింది. ఈ చిత్రంలో యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె చూపిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో కాజల్ అగ్ర కథానాయకల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, టెంపర్, ఆర్యాటు వంటి చిత్రాలు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఆర్యాటు చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు కృష్ణకుమార్ కున్నత్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం బాలాజీ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమల్లో కూడా కాజల్ అగర్వాల్ విశేషమైన విజయాలను అందుకున్నారు. అగ్రహీరోలతో నటించి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఒకవైపు వాణిజ్య చిత్రాలలో గ్లామర్ పాత్రలను పోషిస్తూనే, మరోవైపు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కూడా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఆమెకు విశేషమైన అభిమాన వర్గం ఏర్పడింది. సినిమాలతో పాటు సామాజిక బాధ్యత విషయంలో కూడా కాజల్ అగర్వాల్ ముందుంటారు. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్య అవగాహన వంటి సామాజిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజంలో సానుకూల మార్పుల కోసం తన వంతు కృషి చేస్తున్నారు. తన వృత్తి పట్ల చూపే అంకితభావం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం కారణంగా యువతకు ఆదర్శంగా నిలిచారు. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటిగా తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటూ కాలానుగుణంగా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తన నటనలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు చందమామ చిత్రం కోసం రాజేష్ కృష్ణన్ పాడిన పాట వింటారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, సాహిత్యం పెద్దాడమూర్తి.

తన సినీ ప్రయాణాల్లో కాజల్ అగర్వాల్ అనేక పురస్కారాలు, ప్రశంసలను అందుకున్నారు. మగధీర, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలకు పలు అవార్డులు, నామినేషన్లు మరియు ప్రజాదరణ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆమె సినీ ప్రస్థానం ఎంతోమంది యువ నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తన ప్రతిభ, కృషి

0: అంకితభావంతో ప్రేక్షకులను అలరిస్తూ నేటికి వివిధ భాషల్లో కొత్త చిత్రాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ జీవితం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. చివరగా బృందావనం చిత్రం కోసం కార్తిక్ సుచిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు బృందావనం చిత్రం కోసం కార్తిక్ సుచిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. మా చిరునామా మరొకసారి: చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, తేజ, లీలాసింగ్, వీరందరూ నిన్నే పెళ్లాడుతా చిత్రం నుండి ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాత ఉత్తరం హోస్కోటే తాలూకా ఎస్ నారాయణకెరే గ్రామం నుండి రాస్తున్నారు. శ్రీమంతుడు చిత్రం నుండి రామరామ అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగరాజాచారి, మునిరత్నమ్మ, భాగ్య, హర్ష, అలాగే శ్రోతలు మీకోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం సత్యవేడు మండలం అల్లప్పగుంట గ్రామం నుండి రాస్తున్నారు. వీరు అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి వస్తాడు నారాజు ఈరోజు అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ముత్యాలశెట్టి, లోకయ్య, సాయి కిరణ్, హరీష్, కమల. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: తర్వాతి ఉత్తరం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ నుంచి రాస్తున్నారు లోకనాథం, హరీష్ కుమార్, సావిత్రి, సాయి కిరణ్, ఉమాశంకర్, సుజాత, మునిలక్ష్మి. వీరందరూ మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ ఒక్కడు చిత్రం నుండి చెప్పవే చిరుగాలి అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రుతులు, మీకోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లె గ్రామం నుండి రాస్తున్నారు. వీరు మాస్ చిత్రం నుండి నాతో వస్తావా అనే పాటను ప్రసారం చేయండి అంటూ ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, నాగమణి రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి పాట అనంతపురం జిల్లా అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి రాస్తున్నారు. వీరు అల్లరి రాముడు చిత్రం నుండి రుక్మిణి రుక్మిణి అనే పాటను ప్రసారం చేయండి అంటూ బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం మాదరపాకం వినాయక్ నగర్ నుండి రాస్తున్నారు. వీరు బాలమిత్రుల కథ చిత్రం నుండి గున్నమామిడి కొమ్మ మీద అనే పాటను ప్రసారం చేయండి అంటూ ఉమాపతి, పూర్ణిమ, దిల్లీబాబు, తులసి, మేకశ్రీ, మిత్ర, మణికుమార్, గీత రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9,44,00,000 से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
3: తరువాత ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేష్, సరోజిని, మాయా, వీరందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి నుండి సీతాకాలం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి AIR TPT.

0: yletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772446605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుండి రాస్తున్నారు. కన్నె మనసులు చిత్రం నుండి ఈ ఉదయం నా హృదయం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, శ్రీధర్, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: చిత్రలేఖ కార్యక్రమంలో చివరి పాట. నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ రాస్తున్నారు. వీరు ఫిదా చిత్రం నుండి వచ్చిందే పిల్ల అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ సిక్కిల్ సెల్ వ్యాధిపై ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ అనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ అనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేయండి.
1: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
0: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
1: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతిస్ కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ ఈ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అనమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అనమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిది అంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు, ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపంగాని ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళలో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళలో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోసోమల్ డామినెంట్ అండి. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోసోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రెయిట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రెయిట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రెయిట్ వాళ్ళు అనుకోండి 25% వరకే రాదు. ట్రెయిట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రెయిట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రెయిట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
0: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
1: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్,

0: ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రైట్ మరియు సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాం అన్నమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్ అని అంటారు అన్నమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్లో రౌండ్ షేప్ లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగ్గా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం, రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు, అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది, దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్ట్స్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది, ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే దాంతోపాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి, దానివల్ల ఏమవుతుంది డిహైడ్రేషన్ లోకి వెళ్తారు. డిహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలంలో క్రిమోన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలన్నింటినీ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు, వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ గానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి దాన్ని సెప్సిస్ అంటారు, సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా

0: 5 to 10 days అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి. ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అనమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అది సరిగ్గా లేకపోతే బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్ ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5వ నెల 6వ నెల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో వెయిట్ గెయిన్ అవున అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త దాన్ని IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట. రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్ డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం, అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనే వస్తుంటాయి, నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కు వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అనమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ ఎనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్ గా అన్నా ఉంటుంది లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పాను, సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్ లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మా ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలైనా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి థాలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రం వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రైటా సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డైలీ ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ పర్ డే అనే డోస్ చొప్పున రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు. అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి, బిడ్డకి

0: ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయి చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎకో కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్నీ చెక్ చేసుకుని అంతా నార్మల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్ ఇచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలోఅప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అది 1 మిల్లీగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 మిల్లీగ్రామ్స్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్ర రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్ర డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు. అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ సిక్కిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్కి, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్ళేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట. ఆ సిక్కిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి. సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి. సో మన మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో సికిల్ సెల్ ఉన్న వాళ్ళు

0: జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది

0: ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక. కానీ అది మాత్రం గుర్తు, అడికడికి ఖచ్చితంగా నీళ్లు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ని, ఆ లేబర్ స్ట్రెస్ని, సడన్గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్ లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు. కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే
1: లేదు. సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.
3: చాలా చాలా విశేషమైనటువంటి ప్రదేశం అన్నమాట. సో ఏ రాష్ట్రాల్లో జరుగుతుందో మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488141 కి వాట్సాప్ చేయండి. అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినద్దాం. ఓకే,

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన తదుపరి ప్రశ్న గుర్తుంది కదా, అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది, ఏ స్టేట్ లో జరుగుతుంది అని అడిగాను. సో వెల్, మరి నాకు నెక్స్ట్ మెసేజ్ పంపించారు వివిధ భారతి అభిమానుల ప్రధాని మధువుల గీర్వాణి కుమారి జేఎస్వి గారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, ప్రతి అక్షరాన్ని మృదు మధుర వాణితో ఆంధ్రీకరించే మా అవధాని, ప్రతిభా పాఠవాలను మాటలుగా తెచ్చే మా సుధాముని, రాజు పరిపాలనను ఎంతో రాజసంగా వివరించినది నేటి ఆకాశవాణి తరుణి, ఉషోదయ వేళ ఉత్తమ సూక్తులు నినదించే రేడియోనే మా యొక్క రాజధాని, విశ్వంతో అభివృద్ధి సర్వాణి ధరించినటువంటి మన భారతీయ ధరణి, అండ్ దాంతోపాటుగా అందరి దృష్టిని ఆకర్షించిన విశ్వత్ చూడామణి, సింధూరాన్ని అస్త్రంగా సంధించి జేజేలు అందుకున్నది నా భారతావని అంటూ చనబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి అంబుబాచి ఫెస్టివల్ ఏ స్టేట్ లో ఫేమస్ అండ్ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగాను యాన్యువల్లీ. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ, రేఖా, సాయి మౌనిక అండ్ అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, నరసింహారెడ్డి గారు పాలంపల్లి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం కర్ణాటక నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, ఇది గుజరాత్ లో అసలు జరుపుకోరు, ఆలోచించి ఆన్సర్స్ పంపించండి ఒక్కసారి. పెడన జోగనందులో కాలనీ నుంచి అప్పలరాజు గారు, గుజరాత్ లో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుగుతుంది, అందరూ గుజరాత్ కి ఫిక్స్ అయిపోయారేంటండి, గుజరాత్ మాత్రం కాదు ఆలోచించండి. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, అండ్ అంబుబాచి ఫెస్టివల్ దీనికి సంబంధించిన హిస్టారికల్ వివరాలని అందించారు, థ్యాంక్ యూ. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకి శుభదినం తెలియచేసి

0: చేస్తూ సరైన సమాధానంతో కోటా శ్రీమన్నారాయణమూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య సరైన ఆన్సర్, అలాగే భాస్కర్రావు గారు రాణి పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. పాలంపోలయ్య ఆలగడ్డ నంద్యాల నుంచి, అలాగే సరైన ఆన్సర్తో మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి వరలక్ష్మి దమోజు కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ ని పంపిస్తూ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా ఇప్పుడే ట్యూన్ చేశాను, క్వశ్చన్ విన్నాను అంటూ సరైన ఆన్సర్ పంపించారు. అక్కడపాక నుంచి రమా గారు, అండ్ మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. సో వెల్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుగుతుంది, మీ ఆన్సర్స్ ని పంపిస్తుండండి ఈ బ్రేక్ అయ్యే లోపల.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే,
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
7: పన్నెండేళ్లు
6: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
8: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు నవరస భరిత హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. ఈ జయస్వితో అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాను, ఏ రాష్ట్రంలో జరుగుతుందని. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణ ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు జిల్లా నుంచి సరైన సమాధానం. నాగార్జున లక్ష్మి గారు వైదంపేట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, సరైన సమాధానంతో మనకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మెసేజ్ పంపించారు. కృష్ణ ఫ్రమ్ విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజాయితీ ఉన్న చోటే మొండితనం కూడా ఉంటుంది, విధేయత ఉన్న చోటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది అంటూ మంచి మాటను కూడా పంచుకున్నారు. సో సరైన ఆన్సర్ వచ్చేసి అస్సాం అన్నమాట. ఎస్, అస్సాం కామాఖ్యాదేవి యొక్క టెంపుల్లో జరుగుతుంది అంబుబాచి ఫెస్టివల్ అనేది. పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక ఉత్తరప్రదేశ్ అంటూ పంపించారు, కాదండి అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి నా మూడవ ప్రశ్న జాగ్రత్తగా వినండి. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488814 నెంబర్కి వాట్సాప్ చేస్తుండే.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022 అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
6: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా హై.
5: 12 విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 10:44 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం, ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్, ఆయన పేరేంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హలో జేఎస్పీ, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పాలంపోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజ వెంకటాచారి గారు మరియు ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కర్ణాటక నుంచి కృష్ణ గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్ తాంబరం చెన్నై నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అందించారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్ అందించారు. హాయ్ జయస్వి, వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు మెసేజ్ పెట్టారు బట్ తీసేశారు, బట్ ఏంటో ఆన్సర్ రాంగ్ గా రైటో నాకైతే తెలియలేదు. సో మీకు ఆన్సర్ తెలిస్తే ఈ లోపు నాకు పంపించే ప్రయత్నం చేయండి. వాస్కోడిగామా ఆయన ఇక్కడ ఈ ప్రస్తావనలో ఆయన లేరండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపురం నుంచి.

ఆశ శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి, కుసుమ ఫ్రం అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాఘవ గారు. అండ్ సరైన సమాధానంతో మనకి సాయి దుర్గా విజయవాడ నుంచి పంపించారనమాట. సో సమాధానం అయితే నేను అందించేస్తున్నాను. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్ అబూరయన్ ఆల్ బైరూమి అనమాట. అండ్ అబూరయన్ ఆల్ బైరూమి, సో పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు, ఆయన పేరు ఆల్ బైరూమి అండి, ఆల్ బిర్యానీ కాదు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్, ఇట్స్ అ గుడ్ ట్రై. వెల్, మరి నా ఫోర్త్ క్వశ్చన్, అగ్ని సరస్సులో వికసించినటువంటి కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము గారు అనే తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తుండండి బాయ్స్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

ఉన్నది. ఏం పండు తీసుకొచ్చింది రాబాయ్? ఎప్పలి పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 10:55 అయిపోయింది. వల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. హాయ్ జేఎస్వి గారు.

హాయ్ అండి, నేను ఎలా ఉన్నా? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి సాంగ్ మా కోసం పాడతారా అంటూ మురళి గారు పంపించారు. తప్పకుండా ట్రై చేస్తాను. రైట్ ఆన్సర్ తో దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు, అలాగే ఆచార్య మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు ఒక ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ పుట్టపాక నుంచి బొలిపాటి శ్రీనివాసరావు గారు. రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాసరావు గారు సరైన ఆన్సర్ అందించారు. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ మీ ప్రశ్నలకు మాకు సమాధానాలు, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు మీకు అంటూ సరైన సమాధానం పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అలాగే నల్గొండ జిల్లా నుంచి తిత్రియాల దమోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్యా, ప్రొద్దుటూరు జిల్లా కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాధ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దాంతోపాటుగా హాయ్ జయస్వి గారు అంటూ కన్నెవీడు ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రూప్ల రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అ లాట్. హాయ్ మ్యామ్, విజయవాడ నుంచి మోనిక. హాయ్ మోనిక, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత సరైన ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు ఇంకా రాణి గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ అందించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ భారతి కిషోర్ అనంతపురం నుంచి సరైన సమాధానం, అలాగే రాధాకృష్ణ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అబ్దుల్ కలాం గారు పెద్దపర్మి నుంచి అండ్ దిలీప్ లక్ష్మీనగర్ అనంతపురం నుంచి పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రైట్ ఆన్సర్ కి. థ్యాంక్ యూ. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వెల్, సరైన సమాధానం వచ్చింది నేను అడిగిన ప్రశ్నకి. మరి ఈ పుస్తకాన్ని రచించిన వారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు అన్నమాట. 2026 సంవత్సరం జనవరిలో వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అగ్ని సరస్సులో వికసించిన కమలం, ద్రౌపది ముర్ము అనేటువంటి పుస్తకాన్ని రచించింది యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. సో వెల్, మరి 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను మీ అందరికీ టారా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మాట్లాడుకున్నా కదా బోల్డ్ అనే విషయాలు, అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ బోల్డ్ అనే కబుర్లతో నేను మీ ముందుంటాను మరొక బ్యూటిఫుల్ డే, ఒక బ్యూటిఫుల్ షోతో. అంటల్ దాన్ నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్ రేర్ ఎర్త్ మినరల్స్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్ ను ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ద్వారా 50,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ రంగంలో 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆయన పాత్రికేయులకు వివరించారు. మలేషియాలో వ్యర్థాల నిర్వహణ విధానాలపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆ నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యయనం చేశారు.

విదేశాల్లో పర్యటిస్తున్న వీరు ఆ దేశంలోని సెలంగూర్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను ఈ రోజు నుంచి 2 రోజులు గ్రామ సభల ముందు ఉంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా 25 నుంచి 30 ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్టు ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో భాగంగా మొదటి ఇంక్యుబేటర్ ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. గన్నవరంలోని మేధా టవర్స్లో ఈరోజు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఇంక్యుబేటర్ ద్వారా డీప్ టెక్ స్టార్టప్లకు సహకారం అందుతుందని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 783 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94 రూపాయల 30 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో బేసిక్గా మీరంతా చక్కగా చిల్ అవుతూ సినిమా కబుర్లు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలా ఈ సమయాన్ని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. మరి స్టూడియోలో 11 గంటలు అయిపోయిందంటే 11 to 12 అంటే సినిమా కబుర్లలో చక్కటి సినిమా విశేషాలు వింటూ ఎంజాయ్ చేస్తాం. అందుకే మీకోసం నేను ఫిల్మ్ నగర్ మొత్తం ఆ సర్కిల్ని చుట్టేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సినిమా కబుర్లను తీసుకొచ్చా, వాటన్నిటినీ మీతో పంచుకుంటా. అంతకంటే ముందు ఒక మంచి పాట విందాం, విని ఎంజాయ్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది బలగం మూవీ నుంచి ఈ కూల్ సూపర్ హిట్ సాంగ్, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావు రావు లేకుని అక్క,
2: ఇక పొద్దు పొద్దు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాత్యం చూసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇటువంటి పాటలు విన్నప్పుడే మనసులో ఉన్నటువంటి ఒక ఉల్లాసం ఉత్సాహం చక్కగా వాటితో ప్రశాంతంగా ఉంటుంది భయ్యా. రావాలి భయ్యా, ఇట్లాంటి పాటలు వినాలి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది భయ్యా. ఆ పాట వింటుంటే నా పైరు గాలి తగిలినట్టుగా మనమంతా అక్కడ విహరిస్తున్నట్టుగా. ఏదేమైనా కానీ సినిమాతో ఏమైనా చూపించవచ్చు, ఎంత చక్కగా అయినా మనల్ని తయారు చేయొచ్చు, అందుకు ఉదాహరణగా తీసుకున్నా కదా. ఎనివే, చాలా మంచి పాట విన్నా సంగ బలగం నుంచి. మరి ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకోసం ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే మామూలు విషయం కాదు భయ్యా. మన ప్రిన్స్ మహేష్ బాబు గారు జక్కనగర్ కాంబినేషన్ లో వారణాసి అనే సినిమాని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో గాని భయ్యా, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది భయ్యా. అరే అరే, అసలు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఏ విషయం బయటికి రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నా గాని, అబ్బే అస్సలు మనలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా వాటి గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ని ఇప్పుడు దాకా ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చూడని విధంగా చూపించడం కోసం మన రాజమౌళి గారైతే కనుక మామూలుగా ప్లాన్లు చేయలేదంట భయ్యా. ఖచ్చితంగా ఇది కనుక చూసిన తర్వాత ప్రపంచ సినిమా అంతా నివ్వరిపోతుందంట. అరే ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా ఎలా చేశారు అనేలాగా. దానికోసం 4 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారట. కొత్త కొత్త విజువల్ ఎఫెక్ట్స్ తో మన కోసం ఒక ఫీస్ట్ చూపించడం కోసం వెండి తెర మీద సిద్ధంగా చేసి ఉంచారంట. ఆల్రెడీ మనందరికీ తెలిసినదే, భారీ సెట్లతో ఆఫ్రికన్ అడవుల చుట్టూ తిరిగే కథ కోసం మన జక్కన గారు బాగా భారీగా ప్లాన్ చేశారని. మరి దీనికి తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆయన అన్నట్టు ఆ క్లైమాక్స్ కూడా భయ్యా ఆ రేంజ్ లో బొమ్మ పడితే ఉంటది. థియేటర్ లో విజులు రాని వారు కూడా విజులు కొట్టుకోవాలి, మరి విజులు వేస్తారండి, ఇది నా మరి నిజం అదే మాట సంగతి. మరి ఇంత మంచి మాట ఉన్న తర్వాత మైండ్ బ్లాక్ అవ్వకుండా ఎవరుకుండా చెప్పండి. అంతకే మీ అందరి కోసం మీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మనం థాట్స్ రూమ్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నా సినిమా కబుర్లలో జైలర్ 2. ఈ సినిమా గురించి భయ్య ఎంతమంది సూపర్ స్టార్ని అందులో పెట్టినా గానీ ఇంకా సరిపోలేదో మనం ఫీల్ అవుతున్నారట మూవీ టీం వాళ్ళు. అందుకనే రజనీకాంత్ గారి పక్కన ఫస్ట్ మోహన్ లాల్ గారిని, తర్వాత హిందీ నుంచి ఇంకొకరిని, అలాగే మన కన్నడ నుంచి రాజ్ కుమార్ గారిని, ఇలా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. బట్ అబ్బే ఇది కాదు భయ్యా, ఇంకా ఏదో కావాలి. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక మంచి సూపర్ స్టార్ని పెడితే ఒక రేంజ్ లో ఉంటుందని భావించినట్టున్నారు. అందుకే వెంటనే అలా బాలీవుడ్ వెళ్ళి హృతిక్ రోషన్ గారికి చెప్పంగానే ఆయన వెంటనే ఓకే చేసేశారని కూడా వినబడుతున్న విషయం. మరి నిజంగా ఆయన గనక ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ గనక చేస్తే ఉంటుందంట భయ్య సినిమా. జైలర్ కాదు, అసలు జై జై జైలర్ అంటారట, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటుందట ఆ క్యారెక్టర్ కూడా. సినిమాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అయితే వినబడుతుంది. మరి ఈ మూవీ టీం వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ప్రకారం చూసుకుంటే గనక నిజంగా హృతిక్ రోషన్ గారు గనక సినిమాలో చేస్తే భయ్యా ఫస్ట్ సౌత్ మూవీ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మామూలుగా ఉంటుంది భయ్యా. అలాగే ఆయనతో ఒక మంచి సాంగ్ కూడా పెట్టింది భయ్యా, ఒకే ఒక్క సాంగ్, దానికి ఆయనతో డాన్స్ వేస్తే ఇంకో రేంజ్ లో ఉంటుంది భయ్యా. ఎలాగో వస్తున్నారు కదా, ఒక రెండు స్టెప్లు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పక్కన సూపర్ స్టారు, ఆ పక్కన ఇంకొక స్టారు, బాగుంటుంది లాంటివి చూడడానికి అన్నమాట సంగతి. మరి ఏదేమైనా కానీ ఇది నిజంగా అవ్వాలని కోరుకున్నాం. మరి ఈ సినిమా సర్కిల్లో చేస్తున్నటువంటి ఈ విషయం గురించి అయితే కనుక నిజం అవ్వాలని కోరుకున్నాం భయ్యా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కూలి నుంచి, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మన తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి గారు వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదట మలయాళ సినిమాలతో మనందరికీ బాగా పరిచితులయ్యారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల ద్వారా కూడా మనల్ని అలరించారు. తరువాత డైరెక్ట్ గా తెలుగు సినిమాలు 2018లో మహానటి ద్వారా ఎంటర్ అయ్యారు మన తెలుగులోకి. ఆ తరువాత వరుసపెట్టి సినిమాలను అయితే కనుక చేసేస్తున్నారు మన తెలుగులో. చూడ్డానికి సాఫ్ట్ లుక్స్తో సైలెంట్ గా కనిపించే ఈ మలయాళ హీరో గారు ఇప్పుడు పూర్తిగా తెలుగు హీరోగా మారిపోబోతున్నారట. మరి మంచి మంచి సూపర్ హిట్స్ తెలుగులో తీసుకున్న తర్వాత ఎందుకు ఆగుతారు అయ్యా? కథలు వెతుక్కుంటే ఎన్ని దగ్గరికి వస్తున్నాయో, లేదంటే ఈయనకి తగ్గ పాత్రల్ని ఎంచుకుంటారు కాని భయ్యా, కనీసం సంవత్సరంలో ఒక రెండు తెలుగు సినిమాలైనా కానీ మనం ముందుకు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. ఈయన ప్లానింగ్ అయితే కనుక చాలా భారీగానే ఉందట. ఇప్పుడైతే కనుక ఆల్రెడీ ఒక సినిమాని చేస్తూనే DQ41 పేరుతో మరొక తెలుగు సినిమా కోసం కూడా ఆల్రెడీ సైన్ చేసేసారట. ఇక స్ట్రైట్ అవే తెలుగు సినిమాల్లో నటించాలని చాలా దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ హీరో గారు. ఏదేమైనా కానీ భయ్యా, మీరు ఇట్లాగే తెలుగు సినిమాలు చేస్తూనే ఉండండి, మేము చూస్తూనే ఉంటాం, ఆదరిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనంతా సినిమా ఫ్యామిలీ భయ్యా. ఎవరేంటి, ఎక్కడేంటి, ఎప్పుడేంటి, మనకు కావాల్సిన అల్టిమేట్గా సినిమా బాగుంటుండడం. మీరు చేసేది కూడా అదే కదా, అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అసలైన లక్కీ ఛామ్ కూడా. అందుకే మన లక్కీ భాస్కర్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తార్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం సినిమా కబుర్లలో. సీతారామం నుంచి ఒక మంచి కూల్ ప్లెజెంట్ సాంగ్ విన్నాం కదా. ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది కదా. ఉత్సాహంగా అక్కడెక్కడో ఉన్న హిమాలయాల మీదకి, ఆ మంచి పర్వతాల మీదకి మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ భయ్యా, అలా వెళ్ళనివ్వకండి, దాన్ని లాక్కొచ్చి మళ్ళీ మన దగ్గర ఉంచండి, మనం ఇక్కడే ఉన్నాం కదా. అదనమాట సంగతి. ఏదేమైనా కానీ భయ్యా, ఇప్పుడు సినిమా సర్కిల్లో ఒక న్యూస్ అయితే కనుక భయ్యా బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఏమిటా న్యూస్ అంటే, ది ప్యారడైస్ మన న్యాచురల్ స్టార్ నాని అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలగర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ పాన్ ఇండియా కాన్సెప్ట్తో భారీ చిత్రంగా రాబోతుంది. ఈ విషయం గురించి మనందరికీ తెలిసినదే. ఆల్రెడీ విడుదల చేసినటువంటి ఆయా షేర్ అనే సాంగ్ కూడా సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ని గెయిన్ చేసింది. ఇప్పుడైతే కనుక నార్త్ సైడ్ అంటే పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళకి మరింత గూస్ బంప్స్ తెప్పించడం కోసం ఒక హిందీ సాంగ్ అయితే కనుక సినిమాలో పెట్టాలనుకుంటున్నారట. అది సినిమాలోనే అటు హిందీలో అయినా కానీ ఇటు తెలుగులో అయినా కానీ ఆ పాట హిందీలో ఉండబోతుందని సమాచారం. మరి దీనికోసం అయితే కనుక మన మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్ గారు కూడా, అదేనండి అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు కూడా ఒక సూపర్ హిట్ బీజిఎంతో ఫుల్ ప్యాక్డ్ సాంగ్ అయితే కనుక చేశారట. మరి ఆ పాట వింటుంటే గూస్ బంప్స్ అవడం ఖాయమంటున్నారు. ఈ విషయం కనుక నిజమే అయితే భయ్యా ఉంటుంది ఆయా షేర్ కాదు భయ్యా, షేక్ షకాల్ అయిపోతుందన్నమాట మొత్తం థియేటర్ మొత్తం. నార్మల్గానే మన న్యాచురల్ స్టార్ నాని గారు అనిరుద్ధ్ గారి సంగీతం ఒక రేంజ్లో ఉంటుంది ఇద్దరు కాంబినేషన్. దీనికి ఈ సాంగ్ కూడా పడితే ఇక నార్త్ ఏంటి సౌత్ ఏంటి ఆల్ ఇండియా వైజ్ మొత్తం ప్రతి థియేటర్లోనూ ప్యారడైజ్ పోనకమే భయ్యా. చూద్దాం మరి ఈ సాంగ్ని మన శ్రీకాంత్ ఓర్దేలా గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి త్వరగా సినిమా అయిపోయి మనం ముందుకు వచ్చాయని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేట్ యూట్యూబ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనమంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసుకుంటూ ఉండండి విధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. నీట్ యూజీ 2026 రీటెస్టుకు సమయం సమీపిస్తున్న తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం 7827980287 నెంబరుతో అధికారిక వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం ఈ నెంబర్ నుంచి వస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో పరీక్షకు సంబంధించి వస్తున్న నకిలీ ఎస్ఎంఎస్లు, ఇమెయిల్లను నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కోల్కతా పర్యటనలో ఉన్న విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్తో పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని వారిని కోరారు. రాష్టంలో మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కుల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రైతులకు మద్దతు ధర లభించిందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో జరుగుతున్న యోగా సాధనలో భాగంగా ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన యోగా సాధనలో ఆయన

పాల్గొన్నారు. యోగా శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో 2000 మంది ప్రజలతో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించి యోగాపై అవగాహన కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్టంలో బీసీల సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈరోజు నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్టంలో గతేడాది మే జూన్ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు గాలులు వడగళ్లకు ఉద్యాన పంటలు నష్టమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 1.68 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1285 మంది ఉద్యాన రైతులకు ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు ప్రసారమవుతాయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi has said India is emerging as a trusted partner to the world, addressing the Indian diaspora in Paris last night. Mr. Modi said there was a time when relations between countries were determined solely by trade, but today trust has become just as important alongside trade.
5: Har desh reliable supply chain chahta hai. Har desh stable partnership chahta hai. Har desh aise saathiyon ki talash mein hai jin par lambe samay tak bharosa kiya ja sake. Aur aise samay mein Bharat vishwa mein ek trusted partner ke roop mein ubhar raha hai.
4: President Draupadi Murmu today attended a program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. The president, addressing the event, said the national mission was launched in 2023 and the state achieved the target ahead of schedule. She commended the state government for its significant achievement. She said it reflects the government's commitment to strengthening healthcare services and timely intervention for better healthcare outcomes.
6: ट्रांसफर सिकल सेल एनीमिया उन्मूलन मिशन के अंतर्गत

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా అర్థం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి డాక్ మహారాజ్ మూవీ నుంచి ఒక మంచి సుపర్హిట్ సాంగ్ ని ఎంజాయ్ చేశాం కదా. మరి ఇక మనం మీకు తెలిసాలో జింగ్ జింగ్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే ఒక చక్కని చిక్కటి కాఫీ తాగగానే రోజు ప్రారంభం కాని వారు మనలో చాలా మందే ఉన్నారు. అదేదో యుద్ధంలా కాకుండా ఔషధంలా తీసుకుంటే ఆ కిక్కే వేరు. మనలాంటి కాఫీ ప్రియుల కోసం ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ కూడా వచ్చాయండి. ఓయ్, అంటే మనకు నచ్చిన ఎన్నో పూల పరిమళాలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా కాఫీలో కాస్త ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సహజంగా మనకి పూల మొక్కలో చాలా రకరకాల ఫ్లేవర్స్ ఇష్టం కదా.

ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో వాటిలో ఎంచుకుంటే ఆ కాఫీ తాగుతూ ఉంటే బహుశా వీళ్ళు దీన్ని ఎందుకు కనిపెట్టారు నేను అనుకుంటానంటే, ఆ కాఫీ తాగుతూ ఆ పూలతిట్టలో ఏరుస్తున్నట్టుగా అనిపిస్తుందేమో అని అనుకునే కోసం చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా కాఫీ రుచిలో ఎలాగున్నా కానీ బాగుంటుంది అంటారు కదా, అలాగే అనుకుందాం అదనమాట సంగతి. మరి మీకు నచ్చిన కాఫీ ఫ్లేవర్ ఏదో తెచ్చుకుని తాగేసి చక్కగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు పాట వినిపిస్తా వింటూ చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది గనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ప్రోగ్రాంలో, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని ఒక కవి గారు, రచయిత గారు, డైరెక్టర్ గారు అన్నట్టు గుర్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాట నిజమేనేమో అని అనిపించక మానదు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం చదువు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణతో పెరగాలి అని ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తాం. దానితో పాటు నవ్వడం కూడా నేర్పించాలండి. అవును, మీరు వింటున్నది నిజమే. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక జోక్ చెప్తే నవ్వడం అనేది కూడా ఒక ఆర్ట్ అంట. ఏదన్నా ఒక పజిల్ ఇస్తే పిల్లలకి, సాల్వ్ చేస్తే మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో, అలాగే ఒక జోక్ విన్న తర్వాత నవ్వితే కూడా అంతే మెరుగ్గా మెదడు పనిచేస్తుందని లండన్లోని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని గురించి వారు అనేక పరిశోధనలు కూడా చేశారట. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నవ్వడం అంటే ఎలా పడితే నవ్వడం కాదు భయ్యా, చక్కగా విన్నదానికి ఆనందించి నవ్వాలి. అది కూడా ఒక ఆర్ట్, మనం పిల్లలకు నేర్పించాలి లైఫ్లో, అదొక పార్ట్, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి కూల్ సూపర్ హిట్

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలుసా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం

0: 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజి రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్టాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజి రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసి ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు.
1: మిషన్ కే అంతర్గత మధ్య ప్రదేశ్ మే జో బహువయామీ ఉపలబ్ధియా హాసిల్ కీ హే ఇస్కే లియే మే రాజ్య సర్కార్ కీ సరాహనా కర్తీ హూం. ఏ సంతోష్ కీ బాత్ హే కీ బస్ 2023 మే రాష్ట్రీయ మిషన్ కా శుభారంభ కర్తే సమయ జో అనేక బడే లక్ష్య దేశ్ కే సామ్నే రఖా గయే థే ఉన్మే సే స్క్రీనింగ్ కా లక్ష్య సమయ సే పెహ్లే హీ పూరా హో గయా హే. ముజే బతాయా గయా హే కీ 9,000 శిశువో సే లేకర 40 వర్షో కీ ఆయు के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన

నా మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటి వరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవి వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विविध भारती एफएम 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాట ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచమంతా ఎటు చూసినా గాని అంతా ఏఐ ప్రపంచం అయిపోయింది. అదేనండి.

ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సరిగ్గా వాడుకుంటే ఈ ఏఐతో చాలా అద్భుతాలనే సృష్టించవచ్చు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక చక్కటి ఉదాహరణ. ఏఐ మినీ ప్రింటర్ అని ఒక చిన్న ప్రింటర్ని కొత్తగా లాంచ్ చేశారట. సో దీంతో మనం ఏం చేయొచ్చు భయ్యా అంటే, మనం ఊహించే ప్రతి విషయాన్ని దానికి చెబితే అది అటువంటి బొమ్మను గీసి మనకి కావాలంటే ప్రింట్గా కూడా తీసిస్తుందట. నిజంగా భలే ఉంది కదా. అంతేకాదండి, పిల్లలు చదువుకోవడానికి వారిలో సృజనాత్మకతను పెంచడానికి కూడా బాగా పనిచేస్తుందట ఈ ఏఐ మినీ ప్రింటర్. సో మన చిన్నపిల్లలకి చిన్నప్పుడు చాలా చందమామ కథలు, చాలా కథలు చెప్తూ ఉంటాము. వాళ్ళలో బేసికల్గానే సృజనాత్మకత కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫలానాదా ఇలా ఉంటుంది, ఒక్కోసారి పిల్లలు మనకి కథలని అందులో ఆ పాత్రలో వాళ్ళే ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రింటర్ ఒకటి ఉంటే చక్కగా వాళ్లే హీమ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, బ్యాట్మ్యాన్ లాగా, సూపర్ హీరో లాగా వాళ్లే మన ముందు కనబడతారు. ఎలా ఉంది ఐడియా? ఇది బాగుంది కదా. మరి ఇది మీకేమో తెలుస్తుంది గురించి, అవుట్పుట్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి అన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పంజాబ్ నుంచి. విండు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ మీకు తెలుసా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరణ తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పాల్గొంటారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఒక కీలక అంతర్జాతీయ భాగస్వామిగా ఎదిగిందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతా పర్యటనలో భాగంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మంత్రి, విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు. నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్లోడ్ చేసుకునే విద్యార్థుల కోసం ఎన్టీఏ నుంచి ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. May 3 నాటి పాత అడ్మిట్ కార్డులు చెల్లవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్లు జారీ చేసే సమయంలో మార్పు చేసినట్టు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్నటి వరకు అర్దరాత్రి టోకెన్లు జారీ చేశామని, వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి యథావిధిగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలోనే టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధి సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 1:05. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమంలో మన వీరవనితల గురించి మాట్లాడుకుంటుంటాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ వీరవనిత ఇటువంటి వారు ఎవరు అంటే, ప్రతి మగ్గాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంత నిజమో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయింది. మరి ఆ స్వాతంత్రం వెనుక కూడా ఎందరో వీర మహిళల పాత్రలు చాలానే ఉన్నాయి. కొన్ని వేల మంది పోరాడారు, వారిలో ఎందరో చరిత్రలో నిలిచిపోయారు. అందులో ఉన్న ఈరోజు కొందరి గురించైనా తెలుసుకోవడం మన బాధ్యత. అందరి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పలేకపోయినా, అందులో ఒక ప్రముఖురాలు ఆవిడ గురించి ఖచ్చితంగా మీకు చెప్తాను. ఆవిడ ఎవరో కాదండి, ఖచ్చితంగా ఆవిడ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరికీ ఉంది. ఆవిడే బికాజీ రుస్తుం కామాకారు. అసలు ఎవరు ఈవిడి, ఏం చేశారు, స్వాతంత్ర ఉద్యమంలో ఈవిడికి ఉన్నటువంటి ఆ కీలక పాత్ర ఏంటి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా నేను మీకు ఈరోజు ఈ ధీరా కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మనమున ధీర వీరవనితల కార్యక్రమంలో. మీకు తెలుసా, ఒక మహిళ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తుంటే తాను కూడా అదే ప్రాణాంతకమైన వ్యాధిని బారిన పడి తాను కూడా ఎంతగా బాధపడ్డారు. అయినా తాను అనుకున్న స్వాతంత్ర పోరాటం కోసం ఎదురు నిలిచి పోరాడాలంటే తాను ఖచ్చితంగా ఆ రోగాన్ని ఎదుర్కొని తాను కూడా నిలవాలి అని చెప్పి స్వాతంత్రం కోసం తన వంతు పాత్ర పోషించింది అంటే మీరు నమ్మగలరా? ఒక పెద్ద తనిక పార్సీ కుటుంబంలో సెప్టెంబర్ 24, 1861 బొంబాయి నగరంలోనే అత్యంత గొప్ప ధనిక కుటుంబంలో జన్మించారు మన వీర మహిళ బికాజీ రుస్తుం కామా గారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్లనేమో అనేక భాషలపైన పట్టు సాధించారు. 1885లో జరిగిన వివాహం అనంతరం వారు దేశంలోని పరిస్థితుల పట్ల ఎంతగానో కలత చెందారు బికాజీ కామా గారు. తమ వంతు సాయం, తమ బాధ్యత

దేశం పట్ల నిర్వర్తించాలని చాలా దృఢనిశ్చయంతో భావించారు. చెబుతా మీకు ఇంకా అనేక విషయాల గురించి భిఖాజీ గామా గారు స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్ర ఎలా ఉందన్నది. అంతకంటే ముందు మీకోసం ఈ చిత్రం నుంచి ఇప్పుడు రాబోతున్న దొంగ దొంగ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎం వీబీఆర్వై కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం

కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డీడీయూజీకేవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈ రోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలు

0: శ్రీ నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈ రోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్టంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ,
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S, why you should choose Andhra Pradesh. First term is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ,
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఇస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తిలతోని, పిల్లలతోని, అందరు కచేరీలతో చేయడం అనేది ఆనందంగా.
0: రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్టంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ధ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ,
3: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధిని సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవ

పాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహనా దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిట్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర వీరవనితల కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం బికాజీ రుస్తం కామాగారు గురించి. చెప్పాను కదా ఇందాకనే మీకు, బికాజీ కామాగారు ఒక పెద్ద ధనిక కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్ల అనేక భాషలపై పట్టు సాధించారని, మరి వారు అక్కడ తాగారనుకుంటున్నారా?

కాదండి. 1896లో బొంబాయి నగరంలో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి రావడంతో ఎందరో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో ఎంతో ధన సహాయం ఎంత చేసినా కానీ ఏదో తెలియని ఇంకా అసంతృప్తి బికాచీ కమ్మగారులో ఉన్నారు. అందుకే ఇదంతా కాదని చెప్పి తానే స్వయంగా ఆ రోగులకు సేవలు చేసేవారు. ఆ సమయంలోనే వారికి కూడా ప్లేగు వ్యాధి రావడంతో కుటుంబ సభ్యుల ప్రోత్బలంతో చికిత్స కోసం ఇంగ్లాండ్లోని లండన్ దేశం వెళ్లవలసి వచ్చింది. లండన్లో చికిత్స అనంతరం తిరిగి భారతదేశం రాబోతున్న సమయంలో బ్రిటిష్ వారు వారికి ఒక షరతును పెట్టారు. ఆ షరతు విన్న బికాచీ కమ్మగారు ఆశ్చర్యపోయి ఎంతో బాధపడ్డారు. అసలు అంత ఆశ్చర్యపోయే అంత షరతు ఏం పెట్టుంటారనుకుంటున్నారు? చెప్తాను మీకు ఈ పాట తర్వాత.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్జున్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర వీరవనితల కార్యక్రమంలో భిక్కాజీ కామగారు లండన్లో ప్లేగ్ వ్యాధి కోసం చికిత్స చేయించుకొని తిరిగి భారతదేశం వచ్చేద్దనుకుంటున్న సమయంలో బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆ షరతు విన్నాక నివ్వెరపోయారు. అసలు ఇట్లాంటి షరతు కూడా పెడతారా అని చెప్పి ఆవిడెంత ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ షరతు ఏమిటంటే, తిరిగి భారతదేశం వెళ్లిన తర్వాత అక్కడ జరిగే స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొనకూడదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు వారిని హెచ్చరించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు చేయనని హామీ ఇస్తే గాని తిరిగి భారతదేశానికి వెళ్లే అవకాశం ఉండదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు అల్టిమేటం జారీ చేశారు. ఇది విన్న తర్వాత భిక్కాజీ కామగారు ఏం చేయాలని చెప్పి ఆలోచించి వారికి మాట ఇచ్చి తనలో తాను బాధపడడం కంటే తాను అక్కడే ఉంటూ ఉన్న చోటు నుంచే భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు భిక్కాజీ కామగారు. లండన్లోనే నివాసం ఉంటూ మన దేశం కోసం అనేక వ్యాసాలు పుస్తకాలు రాస్తూ ఉండేవారు భిక్కాజీ గారు. వారి ప్రసంగాల వలన, వారి రచనల వలన ఎందరో భారతీయులలో స్వాతంత్ర సంగ్రామం కోసం ఆకాంక్ష, ఆలోచనలు, ఆవేశం పరుగులు తీసేవి. మరి ఉన్న చోటు నుంచే వారు విదేశాల నుంచే భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నారన్న విషయాలని ఇంకా మీకోసం చెబుతాను ఇప్పుడు రాబోతున్న ఈ పాట తర్వాత.

వెల్ మీ డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం ధీర వీర వనితల కార్యక్రమంలో. మరి బికాచా కామా గారు ఆ రకంగా లండన్లోనే ఉంటూ అనేక వ్యాసాలతో అనేక రచనలతో భారతీయ యువతలో స్వాతంత్ర్య సంగ్రామం కోసం అనేక ఆలోచనలను అనేకైనటువంటి ఆలోచనల వారి కోసం కొత్తగా వారి రచన ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. 1907 ఆగస్టులో జర్మనీలో జరిగినటువంటి స్పుట్గార్ నగరంలో జరిగే అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు అక్కడికి వెళ్లి మరీ మన దేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతును కోరారు. మన దేశానికి ఒక పతాకం అనేది ఉండాలి అని ఒక త్రివర్ణ పతాకాన్ని వారి బృందం ద్వారా ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి మరీ ఆ సమావేశంలో ప్రదర్శించిన వీర మహిళ మన బికాజీ కామా గారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బికాజీ గారి కృషి. ఇంగ్లాండ్లోనే ఉంటూ అక్కడి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేసిన బికాజీ కామా గారు 1935 తీవ్ర అస్వస్థతకు గురై భారతదేశం తిరిగి వచ్చి ఎందరో మహనీయులతో సమయం గడిపి 1936 వారి కన్నతల్లి వంటి భారతదేశంలోనే తుదిశ్వాసను విడిచారు. చూశారా మరి, ఒక స్వాతంత్ర్యం తేవడం కోసం ఎందరో ఎన్నో రకాలుగా కృషి చేశారు. వారిలో మన ఈ బికాజా రుస్తు కామా గారు కూడా ఒకరు. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి గురించి మన ధీరా కార్యక్రమంలో ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటాం. ఇదండి ఈనాటి మన ఈ ధీరా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఇక ఈనాటి ఈ ధీరాకి బై బై చెప్పేస్తూ తర్వాతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు

0: Bharati FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: कॉमेडी मास मसाला मूवी लेटेस्ट अपडेट्स
1: क्वालिटी क्रिएटिविटी टेक्नोलॉजी ला मेलवी
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 అయిపోయింది. అంటే మనమంతా ఈ టైంలో సందడే సందడి అంటూ చక్కగా మనం అడిగే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానంతో దుమ్ము దులిపేలాగా కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను ప్రశ్నలతో సిద్ధం, మీరు కూడా సమాధానంతో సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం దుమ్ము దులిపేసేలాగా ఈనాటి సందడే సందడిని. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కనుక నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయడమే. ఇట్స్ వెరీ ఈజీనా. ఒక చిన్న డిస్క్లైమర్ గమనిక ఏమిటంటే, నేను అడిగే ప్రశ్నల కోసం మీరు ఎటువంటి అంతర్జాలం ఇంటర్నెట్లో సర్చింగ్ గట్టా చేయకుండా మనకు తెలిసిన జ్ఞానాన్నే మనం ఉపయోగిద్దాం. ఎందుకంటే అదే కదా మనదే, అదనమాట సంగతి. మరి ఇక మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ప్రశ్న మరొకసారి, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో. మరి ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూసేద్దాం. ఎవరు ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, హలో హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించడం ఇంకా బాగుండేది. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. స్వాగతం అంటున్నారు భయ్యా. స్వాగతాలు కాదు భయ్యా, మనం ప్రశ్నకు సమాధానం ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా కోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి పంపించేశారు. రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి మాలాంబి. రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్తో కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్, అరే రే రే పంపించలేదే మీరు. నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి తాళంకప్ప అంటూ, సారీ కాదుగా, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకీర్తిక వెన్నెల పంపించేశారు విత్ రైట్ ఆన్సర్తో. అర్థం చేసుకునే ప్రేమ డాక్టర్ జిలోని అయాన్ బేక్ తిప్పనపల్లి నుంచి అంటూ. భయ్యా హౌ భయ్యా, గూటిలోని గువ్వ ప్రేమలా ఉంటుందా? తప్పలేదులేండి, ఒక్కొక్కరి భావన ఒకలా ఉంటుంది.

ఐ కెన్ అండర్స్టాండ్ దట్ భయ్యా. ఓకే, నెక్స్ట్ పాలెం ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్ సందడి అంటూ రైట్ ఆన్సర్తో కలిపి. నెక్స్ట్ పుట్టపాకు నుండి మిర్యాల తిరుమల గారు పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు తాళం చెయ్యి అంటూ. హౌ? అది కాదుగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాను పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. నీలనాయక్ మేనక వర్ష అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి పంపించేశారు ఆదోని మండలం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బట్ వేర్ ఇస్ ఆన్సర్? రవితేజ నేనింతే మూవీ అంటూ పంపించేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరేష్ జానకి గారు విత్ రైట్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్జీ అంటున్నారు రైట్ ఆన్సర్తో, కనకరా ఫ్రమ్ పెడర నుంచి. నెక్స్ట్ రాజోలి మండలం నుంచి జయన్న పంపించేశారు రైట్ ఆన్సర్ అండి. హాయ్ నమస్తే అండి, మైదుకూర్ నుంచి జాఫర్ హుసేన్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుం బాయ్ అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్. శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో మొహమ్మద్ ఇనాయతుల్లా కమ్మారెడ్డి జిల్లా నుంచి. అన్వర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, మా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. కాలూరు నుంచి తాతారు గారు పంపించేశారు వాల్ క్లాక్ అంటూ. హౌ సార్? హౌ కాదుగా. ఫణి సత్యశ్రీ పంపించారు తెనాల నుంచి రైట్ ఆన్సర్ తో. తదుపరి హాయ్ ఎండు పంపించేశారు మనకి హెల్మెట్ అంటూ దీకుండ ప్రసాద్ నాగూర్ భాయ్ విజయవాడ నుంచి అంటూ. కాదు గురువు గారు, అది కూడా కాదు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నాలుక, టంగ్. అది గూటిలో గువ్వలాగా లోపల ఉంటుంది కానీ బయటికి రాదు, ఎంత గుంజినా రాదు. ఎందుకంటే నొప్పి వస్తుంది కదా, అది అటు ఇటు కదులుతుంది, అది లేకపోతే పనే అవ్వదు. అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 5 వేళ్ల అప్పడం అలిగితే గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. 5 వేళ్ల అప్పడం అలిగి గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. చూసుకుందాం రైట్ ఆర్ రాంగో. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. కానీ భయ్యా, ఇప్పుడు నేను వినిపించే ఈ పాటలో 2 జనరేషన్ సంబంధించిన పాటలు భయ్యా. ఒక పాటని అటుగా, ఒక పాట ఇటుగా వాళ్ళని విజువలైజేషన్ చేసుకుంటూ వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్నిపర్వతం నుంచి ఒక సాంగ్ వస్తుంది, తర్వాత అతడు నుంచి వస్తుంది. ఆ పాటలో కృష్ణ గారిని, ఈ పాటలో మహిబాబు గారిని ఊహించుకుంటూ వినండి. పాటలు ఒక రేంజ్లో ఉంటే విని చెప్పండి ఎట్లా ఉందో. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వరల్డ్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను చెప్పాను కదా అన్నాడు మీకు, ఒక రెండు పాటలు రెండు జనరేషన్స్ నుంచి వస్తాయి. ఆ పాటలు వింటే ఒకరిని, ఆ రెండు పాటల్లో ఒకరిని ఒకరు ఊహించుకోండి, ఇంకో రేంజ్లో ఉంటుందని మరి మన ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో మరి చూద్దాం. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, ఆ ప్రశ్నకు సంబంధించి మన వాళ్ళు ఏం పంపించారో చూసేద్దాం. 5 వేళ్ల అప్పడం, అది అలిగితే గోడకి కూర్చుంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. కనకారావు ఫ్రెండ్ పెడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ ఫ్రమ్ తెనాల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. హాయ్ మంత్రి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. ఓకే, ప్రశ్నకు సమాధానం వద్దు భయ్యా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక చేనేత కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పంపించేశారు నంద్యాల నుంచి పిల్ల సుబ్బారెడ్డి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి విత్ రైట్ ఆన్సర్తో. రబ్బవరం విలేజ్ నుంచి నాగుల మీర పంపించేశారు అమీదా బేగం రైట్ ఆన్సర్తో.

మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్ తో. మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. పెడర నుంచి నాని గంగ రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే సార్ అంటూ పంపించేశారు. మైదుకూరు నుంచి జాఫర్ గరిట అనుకుంటున్నాను సార్ అంటూ. ఓకే కాదు సార్ గరిట కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ రైట్ ఆన్సర్ తో. తదుపరి పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ హాయ్ అంటున్నారు ఆన్సర్ లేదు. హర్షవర్ధన్ రెడ్డి పంపించేశారు ఓ రాంగ్ ఆన్సర్ భయ్యా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. యమలీల సినిమాలో సన్నివేశం జ్ఞాపకం వచ్చింది అన్వర్ భాయ్ అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ రవితేజ నేను ఇంతేంటి పంపించేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ఉరహరి యశ్వంత్ జానకి విత్ రైట్ ఆన్సర్ తో. తరువాత నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట నుంచి పంపించారు అనంతపురం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ తో. మాలంబి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మిగతా ఆన్సర్లన్నీ తర్వాత చదువుతాను. ఇప్పుడు వార్తల తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కె సుగుణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ఉదయం జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి, బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తుల కోసం తిరుమలలో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మేర మొత్తం 78,261 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు తెలిపారు. రాష్టంలో వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ప్రతి ఒక్కరికి అవసరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడి కార్యక్రమంలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించినటువంటి సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో? దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. మంచి ప్రశ్నలు మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, కార్యక్రమం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ పంపించేశారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒక్కడు అలాంగ్ విత్ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి. రైట్ ఆన్సర్.

కనకారావు పెడల నుంచి. రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, మా అభిమాన హీరో కృష్ణ మహేష్ బాబు పాట వినిపించి సంతోషపెట్టారు, థ్యాంక్ యూ అంటూ పంపించేశారు. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ కాకాన నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య పంపించేశారు, బోడి గుండు అంటూ. కాదుగా. నెక్స్ట్ పెడన జోగరంధరావు కాలి నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. మస్తానీ ఫ్రమ్ జగ్గైపేట నుంచి. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిత్తవటం మండలం నుంచి. రైట్ ఆన్సర్. కాదండి ఓయ్, ఇది రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ నల్లగొండ జిల్లా నుంచి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ కలిపి పంపించేశారు. రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కొదాడ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి. ప్రియా శ్రీనివాసరెడ్డి. రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్థానరావు పెద్దమస్థానరావు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. ఈ రోజు మీరు వినిపించిన పాటలు చాలా హైలైట్ గా ఉన్నాయండి, నమస్తే అంటూ. థ్యాంక్ యూ సోదరా. నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ తో షేక్ అయాన్ షేక్ బేక్ తిప్పనపల్లి నుంచి పంపించేశారు, బోడిగుండు నుంచి. హౌ భయ్యా, హౌ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. జవాబు అనుకుంటున్నా అంటూ పంపించేశారు. రైట్ ఆన్సర్ భయ్యా, మీరు అనుకోవద్దు, అది రైట్ ఆన్సర్ ఎలాగో. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతులు పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి నుంచి. రైట్ ఆన్సర్ తో మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మార్బుల్స్ అంటూ. మార్బుల్సా, ఓహో మార్బుల్సా, కాదు భయ్యా, అది కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు, నీటి బుడగ అంటూ. నీటి బుడగ ఏమో అండి, నా సమాధానాలు ఇది లేదు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి. రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రామ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోరిన్ టాకు అంటున్నారు, గోరిన్ టాకా, హౌ భయ్యా, ఎలాగా, దీన్ని ఎలా జస్టిఫై చేయాలి, నాకు అర్థం కావడంలా. నెక్స్ట్ అన్వర్ గారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్. నీలా నాయక్ మేనక్క వర్ష భవ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు డోర్నాల నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడర నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. కుండ బోర్లా ఉంది అంటూ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. కుండ బోర్లించినా కానీ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు సోదరా, దెర్ ఇస్ ఆప్షన్, చిన్నప్పుడు ఆడుకోవాలి ఆటలు మనం. నెక్స్ట్ మొక్కజొన్న కంకి అంటున్నారు గణేష్ రాజు కొనపూర్ నుంచి, కాదుగా. నెక్స్ట్ పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కేడీ నెంబర్ వన్ పాటలో సినిమాలో పాటమయ్యా సూపర్ అంటూ. ఓకే నెక్స్ట్ రాజుల నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతున్నాను సార్, క్వశ్చన్ మధ్యలో రిమూవ్ చెయ్యండి సార్ అంటూ, నాకు అర్థం కాలేదంటూ. ఆహా, హౌ భయ్యా, మనకు అర్థం కాలేదని ఎట్లా డిలీట్ చేస్తుందని, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, బాగుంది డైలాగు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించేశారు ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి భయ్యా అంటూ. ఓహో ఓకే, మీరు పలానా ఆన్సర్ అనుకుంటూ పంపించేశారు చూసారా, అది రైట్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ అలా అనుకుంటున్నది ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల. రైట్ ఆన్సర్తో అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు అనుకుంటారు కదా, చెప్పేస్తాను భయ్యా. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కోడిగుడ్డు. కావాలంటే ట్రై చేయండి భయ్యో, కోడిగుడ్డు మీద ఇంకో కోడిగుడ్డు పెట్టండి, నిలుస్తుందా, నిలవదు, దట్ ఈస్ ద మ్యాజిక్, అదనమాట సంగతి. సో మరి ఇంకొక ప్రశ్న మీకోసం రాబోతున్నది ఏమిటి అంటే దానికి దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది ప్రశ్న. మరొకసారి, దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం.

అయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. ఎరగక నమ్మిన వాళ్ల నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ల నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

ఇంకా పెదవులు ఉన్నాయి. పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసయ్యి, బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసయ్యి. అగ్గి పుల్ల గీచేసే నీలో సైతం తరిమేసే. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడే సందడిలో మరి ఇందాక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి. ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటదని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మరి మీరు మా రామారావు గారు పాట వినిపించారు, అలాగే మా సూపర్ స్టార్ గారు పాట వినిపించారు. ఆల్రెడీ వినిపించేశాను సార్, వినిపిస్తారని కోరుకుంటున్నా అంటున్నారు, వినిపించేశాను ఆల్రెడీ. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. కానీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అండి. ఓకే, నెక్స్ట్, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఫ్యాన్ అంటూ, ఫ్యాన్ భయ్యా, ఓకే కన్సిడర్ చేయొచ్చు భయ్యా, ఇది కూడా ఒక సమాధానమే. కాకపోతే ఇంకో సమాధానం వేరేది ఉంది, అది కూడా ఏమిటో మనము చూద్దాం, చెబుతా అది కూడా ఏమిటో. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మనసు అంటూ, మనసు ముక్కలు చేస్తే ఎన్ని ముక్కులైనా అవుతుంది, మూడు ముక్కులతో ఎక్కడ ఆగుతుంది సోదరా.

కానీ ఇంకోటి పంపించేసారు చూసారా, దానికి కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి పంపించేశారు, ఫ్యాన్ అంటున్నారు. ఓకే నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, నాకైతే తెలియదు అంటూ. సూపర్ భయ్యా, నాకు తెలీదు, సమాధానం తెలిసేదాకా. ఆ తర్వాత తెలిసిందనమాట. నెక్స్ట్ మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతాను సార్, హెలికాప్టర్ అంటూ. సార్ హెలికాప్టర్కి 3 భాగాలు ఏంటి సార్, 33 భాగాలు పైగా ఉంటాయి సార్. నెక్స్ట్ అక్కరపాక నుంచి రామ, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. మాలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మనస్సు అంటూ. మనస్సు 3 ముక్కలు ఏమిటి, ఉంటే 1 ముక్కగా ఉంటుంది, లేదంటే 33 ముక్కలు అవుతుంది, ఏమీ చేయలేము దానికి, అదనమాట సంగతి. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్ తో. భాస్కర్ ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రం పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. సీలింగ్ ఫ్యాన్ అంటున్నారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి. ఓకే నెక్స్ట్ రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం, ఆ టూ అంటూ. సారీ అండి నాకు అర్థం కాలేదు. ఎస్కే అయాన్ బేగ్ సాజిద్ గౌస్ పంపించేశారు తిప్పనపల్లి నుంచి, బాణం అంటూ. బాణం ఓకే, దానికి 3 ఉంటాయా యారోకి, ఏమండి ఇప్పుడు ఈలేక. నెక్స్ట్ కుస్మా అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి, బొంగరం అంటూ. బొంగరం వావ్, చిన్నప్పుడు అంత బాగా ఆడేవాళ్ళమో. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని, రైట్ ఆన్సర్ తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చీటా అంటూ. చీటా చిరుతకు 4 కాళ్ళు ఉంటాయి కదండి, కాబట్టి దానికి 3 ఎక్కడ ఉంటున్నాయి. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ మస్తానీ ఫ్రమ్ జగ్గారపేట నుంచి పంపించేశారు మనసు అంటూ. మనసు 3 ముక్కలు అవుతుందంటారు, ఆ పదాన్ని గట్టిగా పట్టుకున్నట్టున్నారు మన శ్రోతలు. తదుపరి నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ, ఇందరు పంపించారు కదండి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. నెక్స్ట్ రాజోళ్ళు బూరెలు నుంచి జయన్న గారు, బాణం అంటుడు. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు సుబ్బారెడ్డి పల్లిగ్రామ్ నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్ తో. సీను ఐరాల నుంచి అంటూ, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి, చాలా రోజులకు వచ్చావయ్యా అంటున్నారు అడ్డడ్డడ్డ అంటూ. ఓకే సార్ నెక్స్ట్. తదుపరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హెలికాప్టర్ అంటూ. హెలికాప్టర్కి 3 రెక్కలు ఉంటాయా, కానీ చాలా భాగాలు ఉంటాయి కదండి. తదుపరి మంగళగిరి నుంచి యశోద డే అంటూ, కాదుగా గురుస్వామి నాయుడు పంపించేశారు రుంపచర్ల నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, సమాధానం కోసం వెయిటింగ్, రాలేదు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ కాలు ఫ్రమ్ సత్యశ్రీ తెనాల నుంచి, కాలు హౌ సార్. మైదుకూరు నుంచి జాఫర్ గాలిపడం అనుకుంటున్నాను సార్ అంటూ. గాలిపడం కదండి, హాయ్ అండి. చిన్న కాకర నుంచి సుమా అంటున్నారు, రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు నమస్తే అంటూ సిగ్గు బాయి రఘువీర్ సింగ్ గారు, సమాధానం లేదు. అనంతపురం ఛార్జింగ్ బోర్డు కాలనీ నుంచి కంగారు అంటూ, కాదు భయ్యా మన వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచించి విధ విధాలుగా పంపించేశారు సమాధానాన్ని. ఇంతకీ ఎవరు ఎన్ననుకున్నా కానీ భయ్యా, ఫ్యాన్ ఈజ్ రైట్ ఆన్సర్, గడియారం కూడా రైట్ ఆన్సర్, అదనమాట సంగతి. మరిక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. నీళ్ళలో ఎంత ముంచినా మునగదు, నిప్పుల్లో ఎంత కాల్చినా కాలదు, అరే ఎంత కొట్టినా కూడా చావదు, ఏమిటది ప్రశ్న? మరొకసారి, నీళ్ళలో ముంచినా మునగదు, నిప్పులో కాల్చినా కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నీళ్లలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చేసేదా? అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్లపూడి నుంచి గోస్ భాష పంపించేశారు షబియా కూడా కలిపి. వాచ్ అంటూ ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్, మీ పేరు మాకున్న అభిమానం అని కూడా చెప్పొచ్చు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. భయ్యా సూపర్ భయ్యా, ఎలా భయ్యా, ఎలాగా కష్టం భయ్య తట్టుకోవడం? నేను కూడా ఎన్నెన్న అబద్ధాలు చెప్పాను భయ్యా, కానీ ఇంతంటే తట్టుకోవడం కష్టం ఉంది భయ్యా. ఎనివే రైట్ ఆన్సర్ పంపించారు మీరు, చెప్పినది కాదు అందులో కూడా ఇంకో పక్కన రైట్ ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, కనకరావు ఫ్రెండ్ పెట్టిన నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెట్టిన జోకులందరూ కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోడదాడ నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ సార్ అంటున్నారు బి రాంబాబు టైలర్ కమల మానసన్కో ఫ్యామిలీతో కలిపి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, ఫణి సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. మైదుకూర్ నుంచి జాఫర్ రైట్ ఆన్సర్ పంపించేశారు, ఓకే విత్ క్లారిఫికేషన్ కూడా. నెక్స్ట్, దేవనూరు మజర చిన్నపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గజాలు రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు ప్రేమ అంటూ, ప్రేమ ఈ పదం ముందు చూశారు ఎంతో బరువుగా ఉంటుంది, అందినట్టే ఉంటుంది, అందకుండా ఉంటుంది అని ఎందరో కవులు అంటూ ఉంటే వింటూ ఉన్నామన్నమాట. ఏదైనా భయ్యా తప్పులేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిండి వచ్చేమో కదా. ఓకే నెక్స్ట్, మల్లికార్జున అభిరామ్ కేశవ పంపించేశారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి శోభా ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తదుపరి కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్.

లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. సిరిగురి హరికృష్ణ పంపించేశారు. రైట్ ఆన్సర్. జయం భాష పంపించేశారు కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి. ప్రియా శ్రీనివాసరెడ్డి. రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ అంటున్నారు చీరాల నుంచి. రైట్ ఆన్సర్. తో కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మీకృష్ణ. రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి దస్తగరి సంధ్య. రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు మస్తాని ఫ్రమ్ జగ్గాపేట నుంచి. ఓకే. చిన్నకాకర నుంచి సుమ. రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు బిజ్లీ వెంకటేశ్వర సాముల. రైట్ ఆన్సర్. తో తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పంపించేశారు. రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి అన్వర్ బాయ్ డాక్టర్ జిలాని తిప్పనపల్లి నుంచి. చిరంజీవి గారు పాట వేసినందుకు థ్యాంక్స్ అంటూ. ఓకే, థ్యాంక్ యూ బాయ్. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి. రైట్ ఆన్సర్. ఏలూరు నుంచి మంగళ గారి నుంచి దామల చినమస్తాను పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. దాసరపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్నేహ భాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపించేశారు నిజామాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. తో తదుపరి సిరిసిల్ల నుంచి పోలెపల్లి శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నుంచి రామ కార్తిక రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ. రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ పేరు పంపించలేదు. నెక్స్ట్ వీర కనకారావు పార్వతి పంపించారు వీరభద్రపురం నుంచి అనుకుంటున్నా అంటూ. రైట్ ఆన్సర్. మీరు అనుకున్నది. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు బట్ పేరు లేదు. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు. ఈరోజు ప్రోగ్రామ్ లో పాటలు చాలా బాగున్నాయండి అంటున్నారు. థ్యాంక్ యూ, సూపర్ హిట్ అంటూ. అదనమాట సంగతి. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, కొంతమంది గాలి అన్నారు, కొంతమంది నీడ అన్నారు, ఇంకొంతమంది మనసు అన్నారు, ఇంకొంతమంది ప్రేమ అన్నారు, ఎన్ని రకాలుగా ఎన్నన్నా కానీ ఇవన్నీ పట్టుకోలేము, కాలువలేము, ఏమీ చేయలేము. ఏదేమైనా కానీ రైట్ ఆన్సర్. మనకి తెలుగులో ఉంటుంది చూసారా, నానార్థాలు అని, అందులో ఇది కూడా వేసుకోవడమే. అదనమాట సంగతి. ఏదేమైనా కానీ ఇదండి ఈనాటి మన సందడి. సందడి మీరంతా చక్కగా ఆడేస్తూ పడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారు ఆశిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూ మరి తర్వాత మనమంతా కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేస్తూ వింటూ ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగరా,

ఎత్తులు చిత్తులు వేయరా, ఎత్తులు చిత్తులు వేయరా. ఆకాశం నీ హక్కురా అవకాశం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్లో నిన్న భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం నెక్స్ట్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. రాష్టంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా MSME పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా 2 ఏళ్లలో 130 పార్కులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి టీజీ భారత్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్ను MP లావు శ్రీకృష్ణదేవరాయలు, MLA ప్రత్తేవాటి పుల్లారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించి ప్రసంగించారు. తీర ప్రాంతాల్లో బీచ్ షాక్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట పర్యాటక కమిటీ చైర్మన్ RV స్వామి పేర్కొన్నారు. విజయవాడలో నిన్న ఛాంబర్స్ పర్యాటక రాష్ట కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి 12 ఏళ్ల పాటు అంకితభావంతో కూడిన సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా BJYM NTR జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల పాలనగా సాధించిన చారిత్రాత్మక విజయాలు, కీలక సంక్షేమ పథకాలు, ప్రధాన అభివృద్ది కార్యక్రమాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈ రోజు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటలు చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ సమయంలో మనమంతా ప్రతిరోజు వివిధ అంటూ ఒక ప్రత్యేకమైన సినీ సెలబ్రిటీ ఆయన నటించినటువంటి వారి చిత్రాల నుంచి వచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన కోసం వచ్చేసినటువంటి ఆ సినీ ప్రముఖులు డాక్టర్ హీరో రాజశేఖర్ గారు. సో మరి ఆయన నటించేటువంటి చిత్రాల నుంచి వచ్చే ప్రతి పాటను వింటూ ఈ సమయంలో మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధాని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విలన్ మరియు ఆయుధం. ఈ చిత్రాల నుంచి వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతుందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో

0: మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్టు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకి మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ని వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకు మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా కానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్. అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటే సరిపోదు. వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లగుద్ది మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు. చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్ లో ర్యాండమ్ గా చూసినా గానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు. అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు. అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైం. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. ఐ రిపీట్.

0: feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు అందరికోసం కొన్ని దేశభక్తి గీతాలు విందామా?

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు

0: జాగ్రత్తలు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు కదా. మరికొద్ది క్షణాలు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ భారత్ 2026 రోజుగా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it over again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.

0: ఇదిలా ఉండగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువైనటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమరలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట ప్రభుత్వం రేపు విడుదల

చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆరోగ్యపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విన్.

0: ఈ వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. यह रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బొయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐట్యాగ్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్

0: శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యాసంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
1: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
2: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयम की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयम डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనర్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. పల్లె సీమలు కార్యక్రమానికి స్వాగతం.

0: పల్లె సీమలు కార్యక్రమంలో మెట్ట సాగులో వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రో ప్రాసెసింగ్ పై తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనము వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరియు ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సాంకేతిక ప్రగతిలో భాగంగా మానవ మేధస్సుతో నేడు అనేక రకాల యంత్రాలు రూపొందిస్తున్నారు. రోజురోజుకు పరిశ్రమల్లో యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. యంత్రాల వాడకం వలన మానవ జీవితం సులభంగా సౌకర్యవంతంగా సాగిపోతుంది. ఒకప్పుడు చిన్న చిన్నగా మొదలైన యాంత్రీకరణ నేడు అంతరిక్షంలోకి సైతము ఉపగ్రహాలను పంపే స్థాయికి చేరింది. ఇంతగా అభివృద్ధి చెందిన యంత్రాలు వ్యవసాయ రంగంలోకి మాత్రం ఆలస్యంగా ప్రవేశించాయని చెప్పొచ్చు. భూమి వనరులు విస్తృతంగా ఉండి మానవ వనరుల కొరత అధికంగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి దేశాల్లో యంత్రాల వినియోగం మొదటి నుంచి ఎక్కువగా ఉంటుంది. భూకమతాలు చిన్నగా ఉండి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వీటి వినియోగం మొదట్లో నామమాత్రంగా ఉండి రైతు కూలీలు, ఎద్దులు వినియోగం అధికంగా ఉంది. పెరుగుతున్న యాంత్రీకరణ దృష్ట్యా 4-5 దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో కూడా పెనుమార్పులు వస్తున్నాయి. సాగులో కూలీల లభ్యత తగ్గింది. ఉన్న కూలీలు కూడా కష్టమైన పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యవసాయ కార్మికుల కూలీ రేట్లు ఎద్దుల బాడిగకు తక్కువగా ఉన్నప్పుడు యంత్రాలపై పెట్టుబడి ఖర్చు, వాటి నిర్వహణ, వడ్డీ ఖర్చులు కలిపి అధికంగా అనిపించేది. కానీ కూలీ రేట్లు, బాడుగ ఖర్చులు పెరిగే కొద్దీ రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎద్దుల పోషణ ఖర్చు పెరిగే కొద్దీ వాటి వాడకాన్ని తగ్గించి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్ల వాడకాన్ని పెంచారు. దీంతో పాటు యంత్రాలకు అద్దె చెల్లించి ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో రైతులు యాంత్రీకరణకు అలవాటుపడ్డారు. దీన్ని కస్టమ్ హైరింగ్ సెంటర్ పద్ధతి అంటారు. హరిత విప్లవం తొలినాళ్లలో సాగులో వినియోగించే శక్తిలో ఎద్దుల వాటా 49%, వ్యవసాయ కార్మికుల వాటా 11% ఉండేది. అదే సమయంలో డీజిల్ ఇంజన్ల వాటా 20%, కరెంటు మోటార్ల వాటా 10.8% ఉండగా ట్రాక్టర్ల వాడకం కేవలం 8.4% ఉండేది. హరిత విప్లవం ఫలితంగా మేలు రకం విత్తనాలు, రసాయన ఎరువులు, నీటిపారుదల సదుపాయాలతో పాటు యాంత్రీకరణ కూడా అందుబాటులోకి వచ్చింది. భారత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల వాటా 42%, కరెంటు మోటార్ల వాడకం 25%కి పెరగగా డీజిల్ ఇంజన్ల వాటా కేవలం 13%, సంప్రదాయ శక్తి వనరులైన ఎద్దుల వాటా 12%, శ్రామికుల వాటా 8% తగ్గింది. తర్వాత 1971-72 దేశంలో ట్రాక్టర్ల సంఖ్య 37,000 ఉండగా ప్రస్తుతము 45 లక్షలకు చేరాయి. అంటే 45 ఏళ్లలో 110 రెట్లు పెరిగాయి. అలాగే పవర్ టిల్లర్ల సంఖ్య 9,500 నుంచి 2 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో నేలను దున్నే పశువుల సంఖ్య 8 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గింది. సాగులో శక్తి వినియోగం హెక్టార్కు 0.5 కిలోవాట్ల నుంచి 2 కిలోవాట్లకు చేరుకుంది. పంటల దిగుబడులు కూడా హెక్టార్కు 0.7 టన్నుల నుంచి 2 టన్నులకు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. ఇక యంత్రాల వినియోగం విషయంకొస్తే మన వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 40% చేరుకోగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 95%, ఇతర వర్ధమాన దేశాలైన బ్రెజిల్ 75%, చైనాలో 57%గా ఉంది. యంత్రాల వినియోగానికి వ్యవసాయ దిగుబడులకు అవినాభావ సంబంధం ఉంది. శ్రామికులపై పనిభారం తగ్గించడంతో పాటు దిగుబడులు పెరగడానికి యాంత్రీకరణ ఎంతో దోహదపడుతుంది. భారతదేశంలో వ్యవసాయ పనులైన పంట కోత, నూర్పిడిలో 65%, నేలను చదును చేయడంలో 40%, నీటి వసతి కల్పనలో 37%, సస్యరక్షణలో 34%, విత్తనాలు, మొక్కలు నాటడంలో 29% యంత్రాల వినియోగంగా ఉంది. వ్యవసాయ యంత్రాల మార్కెట్ విలువ 2016 నాటికి 32,000 కోట్లు ఉండగా 2020 నాటికి 40,000 కోట్లు చేరుకుంటుందని అంచనా. అలాగే 2012లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,45,000 ఉంటే 2015 నాటికి దాదాపుగా 7 లక్షలకు చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు ఉత్తరాది రాష్ట్రాల్లో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా, ఈశాన్య రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా వరి సాగు ఎక్కువగా ఉండే దక్షిణ తూర్పు రాష్ట్రాల్లో పవర్ టిల్లర్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి 40 హెక్టార్లకు 1 చొప్పున ట్రాక్టర్ అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్న కమతాల విషయానికి వస్తే

మన దేశంలో యాంత్రీకరణ విస్తరించకపోవడానికి ప్రధాన కారణం సగటు భూకమతలు అంటే 1.15 హెక్టార్లు తక్కువగా ఉండడమే. దేశంలో 85% భూకమతాలు 2 హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం సాగు భూమిలో చిన్న కమతాలు 44% వాటా కలిగి ఉన్నాయి. అయితే చిన్న కమతాల్లో రైతులు ట్రాక్టర్లను అద్దెకు తీసుకువచ్చి పనులు చేసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తే రుణ సౌకర్యం కూడా విరివిగా కల్పిస్తూ ఉన్నాయి. ఇందువలన యాంత్రీకరణ అనేది సాగులో వేగంగా పెరుగుతుంది. మన దేశంలో యంత్ర పరికరాలు తయారు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి. వాటితో పాటు వ్యవసాయ పనిముట్లను తయారు చేయడంలో 10 లక్షల మంది ఉన్నారు. 2050 నాటికి దేశంలో ట్రాక్టర్ల సంఖ్య 70 లక్షలు, పవర్ టిల్లర్ 9 లక్షలు, కరెంటు మోటార్లు 4.5 కోట్లకి, డీజిల్ ఇంజిన్లు 85 లక్షలు చేరుతాయని అంచనా. ప్రస్తుతం హెక్టార్కు 2 కిలోవాట్ల శక్తిని వాడుతుండగా 2050 నాటికి 4.5 కిలోవాట్లకు పెరుగుతుందని అంచనా. ఎద్దుల సంఖ్య 50 లక్షలు తగ్గిపోతుందని అంచనా. ఇక రాయితీ పథకాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ పథకాలు వివిధ రాష్ట్రాలు అదనపు మొత్తాన్ని జోడించి ఇతర ఆకర్షణీయ పథకాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 15 నుంచి 20 హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ల కొనుగోలుపై షెడ్యూల్డ్ కులాలు, తెగలు, చిన్న సన్నకారు రైతులకి 35%, ఇతర రైతులకు 25% చొప్పున రాయితీలు అందిస్తుంది. ట్రాక్టర్ల అనుబంధ పనిముట్లు కొనుగోలుపై 70%, చిన్న సన్నకారు మహిళా రైతులకు 50%, ఇతర రైతులు 40% రాయితీని పొందవచ్చు. పనిముట్లను కొనుగోలు చేసి ఇతర రైతులకు అద్దెకిచ్చే సెంటర్లు అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేవారికి 25 లక్షల పెట్టుబడి వరకు 40% రాయితీని అందిస్తుంది. 8 అంతకంటే ఎక్కువ మంది రైతులు సమిష్టిగా వ్యవసాయ యంత్రాల బ్యాంకు ఏర్పాటు చేసుకుంటే వారు 80% వరకు రాయితీని అంటే సబ్సిడీని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయం పెరగాలంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే అంశంపై ప్రస్తుతము దేశవ్యాప్తంగా విస్తృతమైన మేధావుల చర్చలు జరుగుతున్నాయి. ఆదాయం రెట్టింపుకు 3 మార్గాలున్నాయి. మొదటిది దిగుబతులు పెరగడం, రెండోది వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం, మూడోది ఉత్పత్తి వ్యయం తగ్గడం. కూలీల కొరతతో కూలీ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పశువుల పోషణ ఖర్చు పెరగడం, దుక్కిదున్నే పశువుల బాడిగ రేట్లు పెరగడం వల్ల కూడా యాంత్రీకరణ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాంత్రీకరణ కూడా చాలా పెట్టుబడి అవసరం. వాటి నిర్వహణ, వడ్డీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అయితే యాంత్రీకరణ ఖర్చులు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల వల్ల తగ్గుతున్నాయి. యంత్రాలు లేకుండా వ్యవసాయం అసాధ్యంగా కనిపిస్తున్న ప్రస్తుత ఈ తరుణంలో సకాలంలో వ్యవసాయ పనులు జరగాలంటే యాంత్రీకరణే మనకున్నటువంటి ఏకైక మార్గం. యంత్రాల వాడకం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి దిగుబడులు పెరిగి రైతుకు ఆదాయం కలిగిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధర పెరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యాసాధ్యం అవుతుంది. ఇక యంత్రాలు అంటే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అవి ఏమంటే దుక్కులు పొలం తయారీ దశ నుంచి మనకు హార్వెస్టింగ్ అంటే పంట కోత దశ వరకు వివిధ దశల్లో వివిధ యంత్రాలు విరివిగా వాడుతున్నాం. మొదటగా దుక్కులు పొలం తయారీలో వరి దున్నుటకు, లెవెల్ చేయుటకు ఎడ్లు అవసరం వచ్చేది. ఈ మధ్య వచ్చిన యంత్రాలు బురదలో లేదా పొడి మట్టిలో దున్నుతూ లెవెల్ చేయటం అంటే 2 పనులకు ఒకే యంత్రము ఒక మారు నడిపితే సరిపోతుంది. ఎడ్ల మడకతో 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతు వరకు నేల దున్నవచ్చు. అయితే చిజల్ ప్లవ్ అంటే దీన్ని తెలుగులో ఉలి నాగలి అంటారు, ట్రాక్టర్కు అనుసంధానించి 50 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు డిస్క్తో 30 సెంటీమీటర్ల లోతు వరకు సునాయసంగా దున్ని భూమి లోపలి గట్టి పొరలను గుల్లపరచవచ్చు. అలా లోతుగా దున్నిన వర్షాధార పొలాల్లో వర్షం పడినప్పుడు నీరు ఎక్కువగా నేలలోకి ఇంకి చాలా కాలం తేమ నేలలో ఉండడం వల్ల పంట మొక్కల వేర్లు లోపలికి పోవడం వల్ల బెట్ట అనేది ఏర్పడదు. లోనున్న పోషకాలు అందుబాటులోకి వచ్చి ఉత్తమ దిగుబడులు వస్తాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భూకమతాలు 100,000 ఎకరాలలో ఉంటాయి. అక్కడ వ్యవసాయ పనులు పొలం తయారీ మొదలుకొని పంట కోత నూర్పిడి వరకు అన్నీ సేద్య పనులు సర్వము యంత్రాలతోటే జరిపిస్తారు. ఒక రోజులో ఒక వ్యక్తి యంత్రం సహాయంతో సుమారు 50 ఎకరాలు దున్ని నేలను తయారు చేస్తారు. బోదెలు, గట్లు వేయుటకు విరివిగా ఉపయోగిస్తారు. విత్తుటకు, నారు నాటుటకు మరియు ఇతర పనులకు ఉపయోగిస్తారు. వేరుశనగ, పప్పుశనగ లాంటి పంటల్లో విత్తనం విత్తుటకు, విత్తనంతో పాటు ఎరువు ఒకే మారు విత్తనం సమీపంలో పడుటకు అనువుగా సీడికమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అనే ఒక అధునాతన యంత్ర పరికరం అందుబాటులో ఉంది. ఈ పరికరంతో విత్తనాన్ని ఎరువుకు తగిన లోతులో, ఎడంలో, సాళ్లలో విత్తుకునే సదుపాయం ఉంది. దీంతో ఒక

దినంలో 10 నుంచి 12 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. అదే ఒక కాడి ఎద్దుతో 10 రోజులు పడుతుంది. ఈ సమయానికి భూమిలో పదును లేక అదును తప్పడం జరిగిపోతుంది. మంచి పదునులో సరైన లోతు, ఎడంలో ఎరువుకు సమీపంలో పడిన విత్తనం బాగా మలిచి మొక్కల సాంద్రత బాగుండి పోషకాలు అంది ఆశించిన దిగుబడులు రాబడులొస్తాయి. పంట పొలం బీడిపోయే ఆస్కారము ఉండదు. ఖర్చులు రైతు మీద ఒత్తిడి తగ్గి ఆదాయము ఆరోగ్యం పెరుగుతుందనేది రైతుల యొక్క సొంత అనుభవం. మాగాని వరిలో బురదలో నారు నాటుటకు

అన్నం కాదు. యంత్ర పరికరాలు నేడు గ్రామాల్లో బాడుగకు లభ్యమవుతున్నాయి. వీటిని కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా బాడుగకు తీసుకునవచ్చు. ప్రభుత్వాలు రాయితీలు ప్రోత్సాహాలు అందించి యాంత్రీకరణకు ముందుకు తీసుకెళ్తుంది. వరి నాటుటకు ఎకరాకు 15 మంది కూలీలు అవసరం పడతారు. అదే నాటు యంత్రంతో రోజుకు 10 ఎకరాలు సాలతో నాటుటకు వీలుగును. ఇక పిచికారీ యంత్ర పరికరాలు అంటే స్ప్రేయర్స్ డస్టర్ల విషయానికి వస్తే ట్రాక్టర్కు పవర్ స్ప్రేయర్లు అమర్చి ఉపయోగించి శనగ పత్తి లాంటి పంటల్లో రోజుకు 20-25 ఎకరాల్లో పురుగు శిలీంద్రనాశిని మందులు లేదా బెట్టకు వచ్చినప్పుడు పొటాషియం నైట్రేట్ లేదా యూరియా ద్రావణం పైరుపై పిచికారీ చేయటకు వాడుతున్నారు. తైవాన్ స్ప్రేయరు ఇతర స్ప్రేయర్లు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. పవర్ స్ప్రేయర్లతో తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణాన్ని స్ప్రే చేయటం తేట చీడపురుగుల్ని తెగుళ్లను ఆదిలోనే అణగదొక్కవచ్చు. బెట్టకట్టుటకు దాటేందుకు ఉపయుక్తంగా ఉంటాయి. బిందు తుంపర్ల సేద్దాం, వీటిని డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అంటారు. ఈ సూక్ష్మ నీటి కట్టు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడమే కాకుండా కూలీలు కరెంటు ఖర్చులు తగ్గడమే కాక పొలంలో అనవసర ప్రాంతాన్ని తడపడం అవసరం లేదు. కలుపు బెడద తగ్గి చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా తెగుళ్ళు పురుగుల వ్యాప్తి తగ్గుతుంది. ఎకరంలో నాటికే 1200 నుంచి 1400 అరటి మొక్కల నీటికి ఎరువులు అందించాలంటే దఫాకు 20 మంది ఆడ మనుషులు, నీరు పారించుటకు 1 కూలీ, 1 ఎరువు బస్తాల రవాణాకు ఎడ్ల బండి లేదా ఆటోరిక్షా కావాల్సి వస్తుంది. అదే డ్రిప్ పద్ధతిలో నీటిలో కలిగే ఎరువులు అనగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ని ఎకరానికి ఒకసారి రైతే స్వయంగా వేసుకునవచ్చు. కూలీల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. కూలీలు దొరకరు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎరువుల నీటి వినియోగ సామర్థ్యాన్ని అద్భుతంగా ఉండి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ రాబడులతో పొందవచ్చు. వ్యవసాయ ఉత్పాదకత పొంగి ఆహార వ్యవసాయ రైతు భద్రత పెరుగుతుంది. అత్యల్ప వర్షపాతమైన అనంతపురం వంటి జిల్లాల్లో సుమారు 17 లక్షల ఎకరాల్లో వర్షాధార పంటలైనటువంటి వేరుశనగను ఏటా సాగు చేస్తారు. ఈ పంటకు వర్షాభావ బెట్ట పరిస్థితుల్లో కీలక దశల్లో పొలంలో ఏర్పరచుకున్న నీటి కుంటల్లో నీటిని తుంపర్ల పద్ధతిలో యంత్ర పరికరాల ద్వారా 1-2 సార్లు నీరు అందిస్తే మంచి పంట మేత వచ్చి రైతుల్ని పశువులు ఆదుకునేటట్టు చేస్తాయి. దేశానికి కొంత నూనె గింజల భద్రత కలుగుతుంది. బిందు సేద్యములో ఫర్టిగేషన్ అవలంబిస్తే క్రాప్ ఫర్ డ్రాప్ నినాదానికి పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంటుంది. ఇక కోత నూర్పిడి యంత్రాలు అంటే హార్వెస్టింగ్ మెషినరీ విషయానికి వస్తే కంబైన్డ్ హార్వెస్టర్ అనే యంత్రము రోజుకు 10 నుంచి 12 ఎకరాల వరి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, శనగ పంటను ఒకే మారు నూర్పిడి చేస్తుంది. అదే పని కూలీలు చేయాలంటే దాదాపు 200 మంది కూలీలు కావాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో కూలీల లభ్యత లేక వేస్ట్ అయిపోయి పంట కోత పక్వదశ తప్పడం లేదా వర్షాలు తుఫానులలో చిక్కుకుపోవడం జరుగుతుంది. ఎకరం పంట కోత నూర్పిడికి యంత్రానికి బాడుగకు 2000 రూపాయలు, అదే కూలీలకైతే ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత కూలీల భోజనం ఖర్చులు అదనంగా ఉంటాయి. పసుపు పంట దుంపల్ని తవ్వాలంటే ఎక్కువ కూలీలు కావాల్సి వచ్చేది. కోయంబత్తూరు వారు రూపొందించినటువంటి డిగ్గర్తో ఒకే రోజు 3 నుంచి 4 ఎకరాల దుంప దున్నల్ని భూమి నుండి వేరు చేయవచ్చు. తర్వాత పసుపు దుంపల్ని వండుట కూడా యంత్రం వచ్చింది. దీనివల్ల ఇంధనము కూలీలు తగ్గిపోతాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ల ప్రాముఖ్యత మరియు వాటి స్థాపన విషయాల వెనుకకు వస్తే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయము ప్రజల ప్రధాన జీవన ఆధారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతము ప్రజలు ప్రత్యక్ష లేదా పరోక్షంగా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉన్నారు. మన రాష్ట్రము విభిన్న రాష్ట్ర పరిస్థితుల పాటు అధిక పంట ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ అధిక ఉత్పత్తిని తగిన విలువలు కలిగే ఉత్పత్తులుగా మార్చడంలో ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పప్పుదినుసులు, మిరప, పసుపు, పండ్లు, కూరగాయలు, పాలు, చేపల వంటి అనేక ఉత్పత్తులు సాగు చేస్తున్నాయి. అయితే ఈ విస్తృతమైన వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తిలో ఆశించినంత విలువ జోడింపు అంటే వాల్యూ ఎడిషన్ లేకపోవడము, పంటల నిల్వల సదుపాయాలు లోపము, మార్కెటింగ్ పరమైన అవరోధాలు మరియు మధ్యవర్తుల అధీనంలో రైతులు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితులు, ఈ సమస్యల కారణంగా రైతులకు

గణనీయమైన ఆదాయం రావడం లేదు. అలాగే ఎన్నో నష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు త్వరగా పాడయ్యే ఉత్పత్తుల్లో పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట కోత తర్వాత నష్టాలు అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రాలు వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది ఉపాధి అవకాశాన్ని పెంపొందించడము, ఆదాయ వనరులను విస్తరించడం ద్వారా ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 14% శ్రామిక శక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆగ్రో ప్రాసెసింగ్ రంగంలో ఉండగా భారతదేశంలో కేవలం 3% శ్రామికులు మాత్రమే ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ గణాంకాలు మన దేశంలో ఇంకా వినియోగంలో లేని ఉపాధి అవకాశాలు లేని గురించి తెలియజేస్తున్నాయి. కోత అనంతర ప్రాసెసింగ్ అనున్నది పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగంలోకి వీలుటకు, మార్పు చేయుటకు, విలువ జోడించుటకు మరియు వాటి నష్టములను నివారించుటకు అవసరమైన ముఖ్యమైన ప్రక్రియ. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ఎటువంటి విలువ జోడింపు లేకుండా కల్లాల్లోనో మార్కెట్లోనో అమ్ముకోవడం వల్ల ఒక్కోసారి కనీస పెట్టుబడి లేదా గిట్టుబాటు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క వివిధ పంటల సాగు మరియు విస్తీర్ణము ఉత్పాదకల్లో హెచ్చు తగ్గుతుల వల్ల మరియు ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కొన్ని ఆహార ధాన్యాలకు అధికమైన డిమాండ్ ఏర్పడి వాటి ధర గణనీయమైన పెరుగుతుంది. ఈ విధంగా గిరాకీ పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద వ్యాపారస్తులు దళారుల ద్వారా పెద్ద మొత్తంలో రైతుల నుండి తక్కువ ధరకి సేకరించి వాటిని నిల్వ చేసి కొంత ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు అందించడం వల్ల లాభాలు గడిస్తున్నారు. కానీ వాటిని పండించే రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం చేకూరట్లేదు. గతంలో విపరీతంగా పెరిగిన పప్పు ధాన్యాలు మరియు పప్పుల ధరలు ఇందుకు మంచి ఉదాహరణ. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంట కోత ద్వారా ఎక్కడ పండిన ఆహార ధాన్యాలు అక్కడే శుద్ధి చేసి వినియోగదారుడికి చేరే విధంగా చేయుటకు ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. గ్రామాల్లోని చిన్న సన్నకారు రైతులు తమ పంట ప్రారంభించి పంట కోత అనంతర సాంకేతిక విధానాలు, ప్యాకేజింగ్, రవాణా మరియు మార్కెటింగ్తో కూడిన విలువ జోడింపు విధానాన్ని అమలు చేయగలిగితే వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము పప్పుధాన్యాలు, తృణధాన్యాలు మరియు నూనె గింజల కోత అనంతర వివిధ ప్రక్రియలు ప్రాసెసింగ్ ప్రధానంగా ప్రైవేట్ రంగం చేత నిర్వహించబడుతున్నాయి. గ్రామ స్థాయిలో సమర్థవంతమైన చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినట్లయితే తక్కువ ధరలకు మధ్యవర్తులకు విక్రయించవలసిన అవసరం ఉండదు. తద్వారా రవాణా ఖర్చులు ఆదా అవడమే కాకుండా నిల్వలో వ్యవసాయ ఉత్పత్తులను నష్టాన్ని నివారించడము, ప్రాసెస్ చేసిన పదార్థాలు ధరలను స్థిరీకరించడంలో పాటు రైతులకి రెట్టింపు ఆదాయాన్ని పొందే అవకాశం కలుగుతుంది. గ్రామీణ యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోకుండా పల్లె ప్రాంతాల్లోనే చిన్న ప్రాసెసింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చు. ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ ప్రక్రియలను గ్రామ స్థాయిలో చేపట్టినట్లయితే శుద్ధి చేయబడినటువంటి ఉత్పత్తుల ధర తగ్గటంతో పాటు ఉత్పత్తి ధరలకు అధిక ఆదాయము మరియు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులకు ముడిసరుకు కంటే తక్కువ స్థలం అవసరం అవుతుంది, కనుక నిల్వ మరియు రవాణా ఖర్చులు తగ్గుతాయి. అందువలన గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ఈ ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ అనగా ధాన్యము, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ చేసి నిల్వ చేయటకు తగిన సదుపాయాలను నెలకొల్పబడినటువంటి కేంద్రాన్ని ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రము అంటాము. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా శుద్ధి చేయబడినటువంటి మరియు ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులను ఒక ప్రత్యేక బ్రాండ్తో మార్కెట్ చేయవచ్చు. ఒక వ్యక్తి లేదా ఒక వర్గము లేదా ఒక సహకార స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్లకు వ్యవస్థాపకులుగా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండే ఈ వ్యవసాయ ఉత్పత్తులను విలువ జోడించడం వలన మార్కెట్ పెంపొందించడంలో ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అదనంగా గ్రామ స్థాయిలో పండిన పంటను లేదా ఆదాయాన్ని సుస్థిరంగా పెంచుకోవడమే ఈ ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ యొక్క సిద్ధాంతం. ఈ కేంద్రాలు క్షేత్ర, గ్రామ స్థాయిలో ప్రాసెస్ చేయటం గాను రెండు లేదా అంతకంటే ఎక్కువ యంత్రాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు మినీ రైస్ మిల్, మినీ దాల్ మిల్, మినీ ఆయిల్ ఎక్స్పెల్లర్ యూనిట్, చిన్న మరియు పెద్ద పిండి మరలు, దంపుడు మిల్లులు, క్లీనింగ్ మరియు గ్రేడింగ్ కొరకు జల్లెడ యంత్రాలు ఉంటాయి. కేవలము ఇవి 200 నుంచి 300 చదరపు గజాల

0: విస్తీర్ణంలో ఈ యంత్రాలన్నీ కలిపి ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ అన్నది సాంకేతికంగా సాధ్యమైనదిగాను, ఆర్థికంగా గ్రామీణ యువతకు సుస్థిరంగాను మరియు సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండే చక్కటి నమూనా.
1: కోలు కోలు కోలు కోలు అన్నగాదు మేలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి స్టూడియో క్లాక్లో సమయం 7:45 కావస్తోంది. ఇంతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో మెట్టె సాగులో వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రో ప్రాసెసింగ్పై తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయం విన్నారు. అలాగే జానపద గేయాలు ఇప్పుడు మీ అందరి కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ వికసిత భారతం.
1: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత భారత్ కార్యక్రమంలో
2: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నవీన్ కుమార్ గారు
3: చెప్పండి సార్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
3: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకు కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ

0: స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని

0: వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్నీ ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ

0: ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
1: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
0: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
1: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
1: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
0: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
1: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8 గంటలు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మీకోసం ముందుగా ఒక్కడు చిత్రం నుంచి ఓ మధురమైన పాట రాబోతోంది. మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా ఉదిత్ నారాయణ్, సుజాత గారు పాడిన పాట మీ అందరి కోసం వస్తోంది. విందామా మరి?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు.

0: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో భాగంగా తరువాత మీకోసం వస్తున్న పాట ఏమాయ చేసావే చిత్రం నుండి విజయప్రకాష్ సుజానే పాడగా, అనంత శ్రీరామ్ స్వర రచనలు, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట మీ అందరి కోసం వస్తోంది.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ఒక ప్రకటన. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం 2026-27 ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో భాగంగా రాష్ట వ్యాప్తంగా భూ యజమాని రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000, ఇందులో కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట వాటాగా మరో 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలు చేస్తోంది. అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఏడాదికి రైతుకు 20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం అందిస్తోంది. భారత ప్రభుత్వం పీఎం కిసాన్ 23వ విడతను రేపు విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించింది. అదే రోజు అన్నదాత సుఖీభవ 2026-27 మొదటి విడత కూడా విడుదల చేయబడుతుంది. 2026-27 సంవత్సరంలో

మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46,85,838 రైతు కుటుంబాలకు 3,125.47 కోట్లు రేపు మంజూరు చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో 1,65,689 రైతు కుటుంబాలకు మొదటి విడతగా 110.97 కోట్లు ఆర్థిక సహాయం రైతు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంకుంట గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మరియు గ్రామస్థాయిలో అన్ని రైతు సేవా కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరి కోసం ఓ మంచి పాట వస్తోంది, విందామా? మీరు వింటున్న ఈ పాట కొత్త బంగారులోకం చిత్రం నుంచి, రాసిన వారు అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీచే మేయర్.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు ఈ కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్న పాట రంగం సినిమా నుంచి. ఆలాప్ రాజు పాడగా వనమాలి అద్భుతంగా పాటలు స్వరాలను సమకూర్చగా హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో మీకోసం వస్తున్న ఈ పాట విందామా మరి?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు చిత్రకుసుమాలు పాటలు విన్నారు కదా. నిలయంలో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట స్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్టపతి పిలుపునిస్తూ
1: స్క్రీనింగ్ కా లక్ష్య సమయ సే పహలే హీ పూరా హో గయా హై. ముజే బతాయా గయా హై కి 9000 శిశువో సే లేకర్ 40 వర్షో కి ఆయు తక్ కే 7 కరోడ్ సే జ్యాదా లోగో కి స్క్రీనింగ్ కా లక్ష్య పూరా హో చుకా హై. యే కోయి ఛోటి ఉపలబ్ధి నహీ, యే పూరి విశ్వ మే అనుబంధిత రోగో కి జాంచ్ పరఖ్ కి సబ్సే బడీ పహలో మే సే ఏక్ హై.

0: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. పీఎంవీబీఆర్వై పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సాథియో ఆమ్ తోర్ పర్ యోజనాయే యా తో కర్మచారి కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగోం కే లియే బన్తీ హై లేకిన్ యే ఏక్ యోజనా ఐసీ హై ఇస్ యోజనా మే భారత్ కే సామర్థ్యవాన్ మేరే యువా సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ ఔర్ ఇన్ దోనో కో సాథ్ లేకర్ చల్తీ హై జో యువా అప్నీ పెహలీ నౌకరీ శురూ కర్తా హై సర్కార్ ఉస్కే సాథ్ ఖడీ హోతీ హై.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్టు జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్టు కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
2: అపరాధ కే విరుద్ధ లడాయి మే సబ్సే బడా హథియార్ బల్ నహీ హై, సబ్సే బడా హథియార్ వైజ్ఞానిక్ సాక్ష్య. అగర్ వైజ్ఞానిక్ సాక్ష్య శురువాత్ సే హీ సంరక్షిత్ కియే జాతే హై तो क्रिमिनल को सजा कराने में इससे बड़ा कोई हथियार उपयोग नहीं हो सकता. और फिंगरप्रिंट ए वैज्ञानिक साक्ष्य इकट्ठा करने की हमारी जो मशक्कत है, इसमें फिंगरप्रिंट और

0: फिंगर प्रिंट का रिकॉर्ड और रिकॉर्ड का उपयोग इस सबसे बड़ा महत्वपूर्ण अंग है।
1: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పీఐబీ వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో భాగంగా మీకోసం మొదటగా వస్తున్న పాట టైమ్ చిత్రం నుండి. ఈ చిత్రానికి ఎంతో అద్భుతమైన పాటలను అందించారు ఇళయరాజా గారు. అలాగే ఇప్పుడు వస్తున్న ఈ పాటను పాడినవారు ఉన్నికృష్ణన్, సుజాత. మీ అందరి కోసం వస్తున్న ఈ మధురమైన పాట విందామా మరి?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్నటువంటి పాట షాన్ అలాగే రమ్య ఇద్దరు అద్భుతంగా పాడగా వనమాలి స్వర రచనలు ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో మిమ్మలందరినీ మంత్రముగ్ధుల్ని చేసే ఓ మధురమైన పాట ఎటో వెళ్ళిపోయింది మనస్సు చిత్రం నుండి విందామా?

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి

0: మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

0: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను ఒక సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్ళీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్నా మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్ళీ బుధవారం రోజు రాత్రి 10:30 వ్యాసపీఠం మీకోసం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్న పాట శ్రేయ ఘోషాల్ అపురూపమైనటువంటి స్వర మాధుర్యంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన అనూప్ రూపన్ సంగీత సారథ్యంలో వచ్చిన గౌతమ్ ఎస్ఎస్సి సినిమా నుంచి పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో మధురమైన పాటలు విన్నారు కదా. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: 2027. I mean, of course, every scheme where we have seen that if there is a good progress, government has always gone for further enhancement. We have seen in number of schemes. So we may see a newer version of the scheme, what we call as the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana 2.0 in 2027. And then we will see Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana 3.0. One example which I can give you, that's the ECLGS, Emergency Credit Line Guarantee Scheme. The word was used as the emergency, only for the emergency purpose. So it started in COVID. That was ECLGS 1. Now we have ECLGS 5.0 because of this West Asia crisis. So I believe that government is very much conscious about all the evolving situation, and if the situations warrant, we may see newer version of this employment scheme.
1: Thank you so much, Mr. Sinha, for taking a deep dive into the subject and giving us such in-depth analysis of the scheme. Thank you for joining us for Spotlight.
0: Thank you very much.
2: You were listening to a discussion on Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, expanding employment and economic opportunities. Their participants were Shishir Sinha, economic analyst, and Deeksha Saxena, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం ఏకచిత్రగానం. నిలయంలో సమయం 9:30 అవుతోంది. ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన వేదం చిత్రం నుండి పాటలు వింటారు. ఈ సినిమా నుంచి ఎన్నో అమూల్యమైన పాటలు వచ్చాయి. ఆ పాటలు కమర్షియల్గానే కాకుండా సందేశాత్మకంగానూ ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటాయి. అందుకే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన చిత్రం వేదం నుండి ఏకచిత్రగానం పాటలు మీ అందరి కోసం విందామా మరి.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8

0: 4-4-6-6-05 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 PM శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం.

0: ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: Cuori TV.
1: Vincelo.
2: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను ఒక సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్న మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రోజు రాత్రి 10:30 వ్యాసపీఠం మీకోసం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు ఏకచిత్రగాన కార్యక్రమంలో వేదం చిత్ర నుంచి పాటలు విన్నారు కదా. నిలయంలో సమయం 10:00. ఇప్పుడు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మరి ముందుగా ఏ శ్రోత ఏ పాటను రిక్వెస్ట్ చేశారో విందామా. మరి
4: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: సార్, నాడంపల్లి నుంచి గోవింద్ మాట్లాడుతున్నాను.
4: గోవింద్ గారు
5: బాగున్నారు సార్?
4: బాగున్నానండి. మీరు బాగున్నారా?
5: బాగున్నాను సార్.
4: మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
5: వింటాం సార్, తప్పనిసరిగా వింటాం సార్.
4: ఏ కార్యక్రమాలు ఇష్టం మీకు?
5: సార్ నాకు నాకు ఇంతకు ముందే చెప్పాను సార్, రత్న దీప్ కావాలంటే చాలా ఇష్టం. ప్రభాత రేఖలు, రత్న దీప్ కావాలి,
4: పుస్తకపట్నం కూడా వింటుంటారు. సరే, మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
5: నాకు నచ్చిన పాట సార్ ఈనాటి బంధం ఏనాటిదో.
4: ఈనాటి ఈ బంధం ఏనాటిదో. చిత్రం పేరు?
5: అవును సార్, చిత్రం పేరే అది సార్.
4: చిత్రం పేరే అది. అందులో పాట
5: ఎవరికి చెప్పేది, ఏమని చెప్పేది?
4: ఎవరికి చెప్పేది, ఏమని చెప్పేది? తప్పకుండా గోవింద్ గారు, మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము.

0: హలో ఆకాశ్, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
1: హలో,
0: చెప్పండి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రంగయ్య అండి.
0: రంగయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాజంపేట నుండి.
0: రాజంపేట నుండి.
1: కడప డిస్ట్రిక్ట్.
0: కడప డిస్ట్రిక్ట్. రంగయ్య గారు, మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
1: అన్ని వింటున్నాం అండి, వార్తలు అన్ని అన్ని వింటున్నాం అండి.
0: మరి ప్రత్యేకంగా మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: అన్ని అన్ని మంచి బాగానే ఉంటాయండి.
0: అన్నీ బాగానే ఉంటాయి. సరే, మీకు నచ్చిన పాట కోరుకోండి. మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: భలే తమ్ముడు సినిమాలో,
0: భలే తమ్ముడు చిత్రం నుండి.
1: ఆరాధనలో,
0: ఆరాధనలో.
1: ఆరాధన నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై అనే పాట
0: నా
1: అండి.
0: మది నిన్ను పిలిచింది గానమై.
1: చాలా బాగుంటుందండి.
0: ఓకే, తప్పకుండా మీకోసం ఈ పాట ప్రసారం చేస్తాం.
1: కోరిన
0: కోరిక
1: కోరిన శ్రోతలండి.
0: చెప్పండి.
1: జగన్ కుమారు, రంగయ్య, మనోహరమ్మ, మురళీ కృష్ణయ్య అందరండి. 50 ఏళ్ళ నుంచి వింటానండి రేడియో.
0: చాలా సంతోషం అండి.
1: తిరుపతి కార్యక్రమాలు బాగా నచ్చినాయి, బాగా అన్ని వింటాము.
0: చాలా సంతోషం అండి. మీరు ఇలాగే మా కార్యక్రమాలన్నీ వింటూ
1: ఉండండి.
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మహబూబ్ నగర్కి వెళ్ళి కాల్ చేస్తారు. శుభోదయం సార్.
0: శుభోదయం అండి వెంకటేష్ గారు. మహబూబ్ నగర్ లో మా కార్యక్రమం బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్ మీరు కాల్ చేసినందుకు.
0: మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నాం.
1: ఇట్లా హ్యాపీగా ఉండాలి సార్ మనం
0: అందరూ, సంతోషంగా ఉండాలి. ఆకాశవాణి నినాదం కూడా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ. మరి మీరు మన కార్యక్రమాలు ఎలా వింటున్నారు మహబూబ్ నగర్ లో?
1: మహబూబ్ నగర్ యాప్ ద్వారా.
0: యాప్ ద్వారా వింటున్నారు. మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: నాకు నచ్చిన పాట, ఇప్పుడు ఎండలు పోయి వర్షాలు పడుతున్నాయి కదా సార్, దాని గురించి దేశోద్ధారకుడు మూవీ బాలకృష్ణ సార్, వచ్చేవన జల్లు జోడు ముద్దు పెడతాను సాంగ్ వినిపించండి సార్.
0: దేశోద్ధారకుడులో వచ్చే వచ్చే వానజల్లు. తప్పకుండా వెంకటేష్ గారు మీరు

0: మబ్బొచ్చి మెరుపు కన్ను కొట్టిందమ్మో, మనకంతా కొత్త ఉరుము పుట్టిందమ్మో.
1: వంటిని

0: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: తిరుపతి ఆకాశవాణి కేంద్రం అండి.
0: అవునండి, తిరుపతి ఆకాశవాణి కేంద్రం అండి.
1: నా పేరు దామోదరం నాయుడు.
0: దామోదరం నాయుడు గారు,
1: ఒకే కుటుంబంలో
0: ఒకే కుటుంబంలో
1: మంచిని మంచి వంచన నేర్చి సాంగ్ అడిగా.
0: ఓకే, సరే, ఈసారి ప్రసారం చేద్దాం. మీరు కోరుకోండి మరొకసారి ఆ పాట.
1: అదే ఈ పాట ప్రచారం చేయండి.
0: ఒకే కుటుంబం నుండి
1: మంచిని మరచి వంచన నేర్చి.
0: మంచిని మరిచి వంచన నేర్చి,
1: ఘంటసాల పాట.
0: ఘంటసాల గారి పాట. తప్పకుండా ప్రసారం చేస్తాము దామోదర్ నాయుడు గారు.
1: సరే,
0: సంతోషం అండి. ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
0: నమస్తే
1: ఎక్కడి నుంచి
0: అండి.
1: మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
0: ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సార్ మాట్లాడుతున్నాను.
1: ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ గారు.
0: నమస్తే సార్.
1: నమస్తే అండి రఘువీర్ సింగ్ గారు. మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమాలన్నీ వింటున్నారా?
0: అవును వింటున్నాను సార్, వింటున్నాను. మీకు లెటర్స్ రాస్తున్నాను సార్.
1: అవును, మీ లెటర్స్ అందుతున్నాయి కేర్ ఆఫ్ ఆకాశవాణికి. మీరు
0: ఓకే
1: ప్రతి
0: సార్,
1: వారం రాస్తున్నారు.
0: ఓకే సార్.
1: మరి మీకు నచ్చిన పాట కోరుకోండి రఘువీర్ సింగ్ గారు.
0: ఇవాళ పాట నాకు నాని సినిమాలో పాట కావాలి సార్.
1: నాని చిత్రం నుండి
0: పెదవే పలికిన మాటల్లో.
1: పెదవే పలికిన మాటల్లోని తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం
0: ఓకే
1: చేస్తాము.
0: సార్, థ్యాంక్ యూ సార్.
1: ధన్యవాదాలండి.
0: ఉంటాను సార్. ఓకే సార్.

0: నమస్కారం సార్.
1: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నిజామాబాద్ నుంచి ఎం మురహరి.
1: నిజామాబాద్ నుంచి మురహరి గారు. మురహరి గారు, మన ఆకాశం తిరుపతి కేంద్రం ప్రసారాలు ఎలా వింటున్నారు అక్కడ?
0: యాప్ ద్వారా వింటున్నా సార్
1: యాప్ ద్వారా వింటున్నారు. మరి మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి తిరుపతి కేంద్ర
0: సార్.
1: ప్రసారాల్లో? మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
0: నాకు నచ్చిన కార్యక్రమం రాత్రిపూట మధుర గీతాలు ఇస్తారు, అదే మంచి అనిపిస్తుంది.
1: మధుర గీతాలు ఇష్టం మీకు, ఆపాత మధురాలు. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
0: నీ స్నేహం
1: నీ స్నేహం చిత్రం నుండి
0: చినుకు పడితే చిగురు తొడుగు పువ్వు అమ్మ.
1: తప్పకుండా మీరు కోరుకునే పాటను మీకోసం ప్రసారం చేస్తాం మురిహరి గారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో ఆకాశవాణి
1: హలో,
0: కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పల్లవి అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: పల్లవి గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. పల్లవి గారు, మీరు హైదరాబాద్లో మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ఎలా వింటున్నారు?
1: వింటుంటామండి. మా నాన్న ఫార్మర్, మీ కిసాన్ కానీ ఆ ప్రోగ్రామ్స్ వింటుంటామండి ఫోన్ ద్వారా.
0: కిసాన్ వాణి కార్యక్రమాలు వింటుంటారు మీరు?
1: అవునండి.
0: చాలా సంతోషం అండి. మరి మీరు మన కార్యక్రమాలు వింటుంటారు కాబట్టి మీరు మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి ఉత్తరాల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి.
1: ఓకే అండి.
0: ఏమయా చేసావు నుండి ఏ పాట
1: వింటున్నావా సాంగ్?
0: వింటున్నావా పాట? తప్పకుండా మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తాము.
1: థ్యాంక్ యూ అండి.
0: సంతోషం అండి. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చంద్రగిరి సార్, నా పేరు మంగమ్మ సార్.
0: చంద్రగిరి నుండి మంగమ్మ గారు.
1: అవును సార్.
0: మంగమ్మ గారు మీరు ఏం చేస్తుంటారు?
1: ఖాళీగా ఇంటికాడే ఉంటాం సార్. ఏదో ఆవు ఉంది మేపుకుంటా.
0: ఆవులు మేపుకుంటారు. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్నీ వింటున్నారా?
1: అన్ని వింటాం సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: పుచ్చి శ్రీరాములు అది బాగుండింది. చుట్టుముట్టాలు, ప్రభాత రేఖలు అవన్నీ వింటాం సార్. వార్తలు, న్యూస్
0: అన్నీ వింటారు. చాలా సంతోషం అండి. మరి మీరు మన కార్యక్రమాలు అన్నీ వింటున్నారు కాబట్టి మీకు వీలుంటే మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీ అభిప్రాయాలు కానీ, మీ సూచనలు కానీ లేఖల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ పంపించండి.
1: పంపిస్తాను సార్
0: తప్పకుండా. మరి మీరు మీకు నచ్చిన పాట కోరుకోండి మంగమ్మ గారు.
1: తాజ్మహల్
0: తాజ్మహల్ చిత్రంలో మంచుకొండలోని చంద్రమ్మ. తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలు.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ
1: హలో
0: పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: మహమ్మద్ జైనుద్దీన్ గారు,
1: సార్
0: మరి మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
1: వింటున్నాం సార్, యాప్లో వింటారు సార్. మేము
0: యాప్లో వింటారు. మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: మాకు నచ్చిన కార్యక్రమం సార్, ఎక్కువ శాతం మేము ఈ వాట్సాప్ పాటలు, ఫోనింగ్ కార్యక్రమాలు, మధుర గీతాలు వింటాం సార్ ఎక్కువ.
0: పాటల కార్యక్రమాలు ఎక్కువగా వింటుంటారు?
1: అవును సార్, పాటల కార్యక్రమాలు ఎక్కువ ఉంటాం సార్.
0: మరి మా మిగతా కార్యక్రమాలు కూడా విని మీరు మన మిగతాయి కూడా వింటుంటారు. మరి మీరు మనకు ఉత్తరాల ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మన కేరఫ్ ఆకాశవాణికి మీరు కార్యక్రమాలు వింటున్నారు కాబట్టి మీ అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే పంపించవచ్చు.
1: తప్పకుండా పంపిస్తాను సార్.
0: మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: సార్, నాకు నచ్చిన పాట భద్రాచలం మూవీలో ఒకటే జననం.
0: భద్రాచలం చిత్రంలో ఒకటే జననం.
1: అవును సార్.
0: తప్పకుండా మహమ్మద్ జైనుద్దీన్ గారు, మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, మేము డెక్కిల్ మండలం విలికిల్ గ్రామం.
0: డెక్కిల్ మండలం నుండి. మీ పేరు చెప్పండి.
1: మా పేరు తిరుపాలు.
0: తిరుపాల్ గారు. తిరుపాల్ గారు, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
1: సార్, ఉదయం నుంచి 10 గంటల దాకా మన తిరుపతి ఎఫ్ఎం చేస్తుంటాము.
0: ఉదయం నుంచి
1: ఇది పెడుతుంటున్నాము.
0: సాయంత్రం
1: సాయంకాలం మళ్ళీ 6 గంటల ప్రోగ్రామ్ ఏర్పాటు ఉంటామని.
0: సో మా కార్యక్రమాలన్నీ మీరు వింటున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు?
1: ఇస్తాం సార్, ఎందుకంటే రేడియో ప్రోగ్రామ్ అంటే నాకు ఇష్టము.
0: మరి తిరుపాల్ గారు, మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: కళ్యాణ్ రాముడు సార్, మా పేరు
0: కళ్యాణ్ రాముడు. చిత్రం నుండి.
1: కథలో రాజకుమారి.
0: కథలో రాజకుమారి. ఇంకో పాట కోరుకోండి. ఇంకో పాట కూడా కోరుకోండి. ఈ పాట అందుబాటులో లేకపోతే ఆ పాట ప్రసారం చేస్తాం. యమలీలలో సిరులో లెక్కించే చిన్ని నవ్వులే. తప్పకుండా తిరుపాల్ గారు, మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి. కోరుకుల శ్రోతలు చెప్పండి.
1: మా కొడుకులు వచ్చి అఖిలేష్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మెహదీపట్నం సార్.
0: హైదరాబాద్ మెహదీపట్నం నుంచి.
1: అవును సార్.
0: మెహదీపట్నంలో ఎలా వింటున్నారు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు?
1: యాప్ ద్వారా ఉన్నాం సార్.
0: యాప్ ద్వారా వింటున్నారు.
1: అవును సార్.
0: మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ వింటుంటారా?
1: వీలు కూర్చున్నప్పుడు అలా వింటుంటానండి, అంటే సెక్యూరిటీ అండి ఇక్కడ.
0: మీరు సెక్యూరిటీగా వర్క్ పని చేస్తుంటారు?
1: అవునండి.
0: చాలా సంతోషం. మన కార్యక్రమాల్లో మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: ఈ డాక్టర్ గారి సలహాలు గట్రా వింటూ ఉంటారండి. ఇవో అని
0: డాక్టర్ గారి సలహాలు యువా అని వింటుంటారు.
1: అవునండి. సూక్తి ముక్తవాణి,
0: సూక్తి ముక్తాలు కూడా వింటుంటారు.
1: భక్తి రంజని,
0: భక్తి రంజన్, చాలా సంతోషం అండి. మరి మీరు
1: హలో కార్యక్రమం కూడా బాగుంటానండి.
0: హలో ఆకాశ కార్యక్రమం కూడా వింటుంటారు.
1: అవునండి.
0: మరి శ్రీనివాస్ గారు, మీకు నచ్చిన కార్యక్రమం, మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: బుల్లమ్మ బుల్లోడు చిత్రం అండి.
0: బుల్లమ్మ బుల్లోడు చిత్రం నుండి
1: అందరూ అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
0: అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
1: అవును సార్.
0: తప్పకుండా మీరు కోరుకునే పాటను ప్రసారం చేస్తాం శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 11 గంటలు. ఇంతవరకు ప్రేక్షకులకు ఫోన్ ద్వారా కోరినటువంటి పాటలు హలో ఆకాశవాణి కార్యక్రమం ద్వారా విన్నారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం దేశభక్తి గీతాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. నిలయంలో సమయం 11:10 కావస్తోంది. మరికొద్ది క్షణాలు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार की राष्ट्र प्रथम की नीति पर परिचर्चा। इसमें भाग ले रहे थे सीआरपीएफ के पूर्व महानिरीक्षक एमपी नथैनियल और अंतर्राष्ट्रीय मामलों की विशेषज्ञ प्रोफेसर अंशु जोशी। परिचर्चा का संचालन कर रहे थे पत्रकार सौरभ शुक्ला। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 11:45. మరి ఈవీ శ్రోతలు, ఈనాటి మా ఆకాశవాణి ప్రసార విశేషాలు తిరిగి రేపటి ఉదయం 5:53 మా ఆకాశవాణి ప్రసారాలు